ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం, ఇవాళ 28వ రోజు.

స్టూడియోలో సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారమవుతాయి.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: గుడ్ మార్నింగ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్ పై. ఇప్పుడు మీ అందరికీ నేను వినిపించబోతున్న క్షేత్రదర్శిని ఆంధ్రప్రదేశ్లో గోదావరి తీరాన కొలువై ఉన్న క్షేత్రాల గురించి మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇవాళ సాటర్డే, అండ్ సాటర్డేస్ అంటే మనకి ముందు నుంచి చాలా ఇష్టమైన రోజులు కదా. సో పొద్దున లేచే మంచి మంచి అలవాటున్న మీ అందరి కోసం వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీ టాప్ ఆఫ్ ద అవర్ న్యూస్ హెడ్లైన్స్, మంచి మ్యూజిక్ అండ్ మంచి మాటలతో మిమ్మల్ని అలరించేందుకు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 చాలా సిద్ధంగా ఉంది. మీరందరూ కూడా పొద్దున్న లేచారు కాబట్టి లేచిన వెంటనే చేయాల్సిన పనులన్నింటినీ కానించేసి యోగా, ధ్యానం, ఎక్సర్సైజ్, వాకింగ్, జాగింగ్ ఇలాంటివి ఏమి చేయాలన్న ఆరోగ్యానికి సంబంధించినవి ఇది ప్రత్యేకమైన సమయం అండి. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో బయట వాతావరణం. సో ఇటువంటి సమయంలో మనం ఏం చేసినా అది మనసుకి శరీరానికి ఎక్కుతుంది. ఇవాళ ఏం చేయాలి, ఏంటి ప్లాన్స్, అవన్నీ కూడా మీరంతా ఆలోచించి దానికోసం ప్రయత్నించండి. మీ ఎనర్జీ లెవెల్స్ని ఎన్హాన్స్ చేసే పాటలని ప్లే చేస్తూ మిమ్మల్ని అలరించేందుకు మేము ప్రయత్నిస్తూ ఉంటాం. ఇప్పుడైతే క్షేత్రదర్శిన్లో మీ అందరినీ ఆంధ్రప్రదేశ్ గోదావరి తీరాన ఉన్న క్షేత్రాల గురించి చెప్పబోతున్నాను. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్. నేను మీ ఆర్జే మురళి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై క్షేత్రదర్శిని. ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది ఒడ్డున ఉన్న క్షేత్రాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. పురాణకాలంలో 15 సంవత్సరాలు క్షామం తాండవించి ప్రజలు మునులు అల్లాడగా వారికి గౌతమ మహర్షి ఆశ్రయమిచ్చాట. అతని వద్ద గాయత్రీదేవి ప్రసాదించిన బంగారు పాత్ర ఒకటి ఉంది. ఆ పాత్రలో విత్తనాలు నింపి తన పొలంలో వాటిని ఉదయం చల్లుతూ ఉండేవాడు. ఆ పాత్ర మహిమ వల్ల సాయంత్రానికి పంట చేతికొచ్చేది. గౌతముని ఈ సుభిక్షాన్ని చూసిన కొందరు మునులు అసూయతో ఒక మాయాగోవుని సృష్టించి అతని పొలాల్లోకి తోలేవారు. ధ్యానంలో ఉన్న గౌతముడు అలికిడికి కళ్ళు తెరిచి తన పొలంలో పంటను మేస్తున్న గోవును దర్భతో అదిలించాడు. ఆ మాయాగోవు కొంత దూరం వేదంతో పరిగెత్తి మరణించింది. పాప నివారణకు గౌతముడు బ్రహ్మగిరి వెళ్ళి శివునికై తపస్సు చేసి గంగను వరంగా పొందాడు అని చెబుతారు. ఆ గంగను చనిపోయిన గోవుపై పారించగా గౌతమునికి గోహత్య పాతక విముక్తి, గోవుకి స్వర్గప్రాప్తి కూడా లభించాయట. గౌతముని వల్ల భూమికి వచ్చిన గంగ గౌతమి గోదావరిగాను గోవు సంచరించిన గోవూరు కొవ్వూరుగా మారిందట. అది వేదన అనుభవించిన ప్రాంతం ముందు పశువేదనగా కాలగతిలో పశివేదలాగా మారిందని కథ. కొవ్వూరు గోష్పాద క్షేత్రంగా పేరు పొందింది. పుష్కర సమయంలో ఇక్కడ గోదావరిలో స్నానం చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది అన్నది భక్తుల విశ్వాసం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ ఊరు గోదావరి నది గట్టున రాజమండ్రికి ఈవలి తీరంలో ఉంటుంది.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుప్రసిద్ధమైన శైవక్షేత్రం పట్టినం పట్టిసీమ. ప్రజాపతి తన అల్లుడైన శివుని తప్ప మిగిలిన దేవతలందరినీ పిలిచి యాగం చేస్తాడు. శివుని భార్య దక్షుని కూతురైన సతీదేవి పుట్టింటిపై మక్కువతో తండ్రి పిలవకుండా యాగాన్ని చూడటానికి వెళ్ళింది. అక్కడ తన అక్క చెల్లెళ్ళు అవమానించినా సహించింది. కానీ తండ్రి దక్షుడు తన భర్త శంకర్ను దేవతల ముందు తూలనాడుతుంటే తట్టుకోలేక ఆత్మాహుతి చేసుకుంది. ఆమె మరణవార్త విన్న శంకరుడు ఉగ్రుడై వీరభద్రుడిని సృష్టించి దక్షుణ్ణి శిక్షించి రమ్మని పంపుతాడు. వీరభద్రుడు యాగశాలలో భీభత్సం సృష్టించి దక్షుని శిరస్సును తన ఆయుధమైన పట్టసంతో ఖండించినప్పుడు ఆ విసురుకి పట్టసం భూమి మీద పడిందని, అలా పట్టసం పడిన ప్రాంతమే పట్టసం పట్టసాచల క్షేత్రం పట్టిసం పట్టిసీమ అయిందని చెబుతారు. వీరభద్రుని ప్రళయ నృత్యానికి భయపడిన దేవతలు అగస్త్య మహాముని ప్రార్థించగా ఆ ముని వీరభద్రుని శాంతింపజేసి ఈ ప్రాంతంలోని దేవకూట పర్వతంపై కొలువు తీరమని కోరినారట. అగస్త్యుని కోరికపై వీరభద్రుడు లింగరూపంలో ఇక్కడికి దేవకూట పర్వతంపై వెలిసినాడని కథ. అగస్త్యుడు వీరభద్రుని నుదుటిని ఒక పొడవాటి అల్లని జుట్టుతో ముడివేశాడని చెబుతారు. స్వయంభూలింగమైన వీరభద్రలింగాన్ని చుట్టి ముడివేయబడ్డ జుట్టుని మనం అక్కడ చూడవచ్చట. ఈ వీరభద్రస్వామి ఆలయంతో పాటు భద్రకాళి, కనకదుర్గ, లక్ష్మీ, గణపతి, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మహిషాసురమర్దిని ఇంకా రకరకాల ఆలయాలు కూడా ఉంటాయట ఆ ప్రాంతంలో.

వేదంలా ఘోషించే గోదావరి గట్టున అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రవరమే ఈ రాజమండ్రి. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పట్టణం ఇది. 10వ శతాబ్దంలో మొదటి అమరాజ విష్ణువర్ధనుడి చేత నిర్మించమైన ఈ పట్టణము అతని బిరుదైన రాజమహేంద్ర పేరు మీద రాజమహేంద్రవరమైందని చెబుతారు. చాళుక్య ప్రభు అయిన రాజరాజ నరేంద్రుని పాలనలో ఈ ప్రాంతానికి రాజకీయంగా చరిత్రలో ఈ పేరు వచ్చింది. తొలి తెలుగు పద్యకావ్యమైన మహాభారతంలో కొంత భాగం రాజరాజ నరేంద్రుని ప్రోత్సాహంతో అతని ఆస్థాన కవి నన్నయ్యచే వ్రాయబడింది. గోదావరి పుష్కరాల్లో ప్రముఖ పాత్ర వహించే రాజమండ్రిలో కోటిలింగాల దేవాలయం, అనేక చారిత్రక ప్రాధాన్యత గల చిన్న చిన్న దేవాలయాలు, కట్టడాలు, గౌతమిని ఘాట్ వద్ద ఇస్కాన్ కట్టించిన కృష్ణ దేవాలయం ప్రత్యేక ఆకర్షణలుగా నిలబడతాయి. చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది రాజమహేంద్రవరం.

తర్వాత ర్యాలీ అనే క్షేత్రం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో వశిష్ట గౌతమి గోదావరి ఉపపాయల మధ్య గల చిన్న గ్రామం ఇది. క్షీరసాగర మధురానంతరం విష్ణువు జగన్మోహిని రూపంలో దేవతలకు అమృతం పంచుతాడు. శంకరుడు జగన్మోహిని మోహించి వెంటపడగా అయ్యప్ప జన్మిస్తాడు. అలా వెంటపడిన సమయంలో జగన్మోహిని కొప్పు నుంచి ఒక పుష్పం రాలిపడుతోంది. అలా పువ్వు రాలిపడిన ప్రాంతమే ర్యాలీగా పేరు పొందింది అని చెబుతారు. 11వ శతాబ్దంలో వేటలో అలసిపోయిన అప్పటి చోళరాజు విక్రమదేవుడు ఒక పొన్న చెట్టు కింద నిద్రపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కళలో కనబడి, నీ రథచక్రం మేకు రాలిపడిన చోట భూగర్భంలో నా క్షేత్రం ఉందని చెబుతాడు. వెంటనే రాజు ఆ ప్రాంతాన్ని తవ్వించగా జగన్మోహిని కేశవస్వామి విగ్రహం దొరుకుతుంది. అంత విక్రమదేవుడు ఆ ప్రాంతంలోనే ఒక ఆలయాన్ని కట్టించి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. ఏకశాలిగ్రామ శిలతో తయారైన ఈ విగ్రహం ముందువైపు కేశవస్వామి రూపంతోనూ, వెనక జగన్మోహిని ఆకారంతో ఉంటుంది. స్వామి పాదాల వద్ద ఉన్న చిన్న గంగ తల నుంచి గంగ పారుతూ ఉంటుంది. విగ్రహం ముందువైపు శంఖం చక్రం గదలను పట్టుకుని అభయహస్తమిస్తూ నాలుగు చేతులుండగా విగ్రహం పైన ఆదిశేషుడు నీడ పడుతూ ఉంటాడు. అదే విగ్రహం వెనుక వైపు ఇవేమీ కనిపించకుండా రెండు చేతులు, అందమైన సిగముడి, కుడికాలు పిక్కపై నల్లని పుట్టుమచ్చ దర్శనమిస్తాయి. నిత్య పూజలు, హారతి నైవేద్యాలను విగ్రహానికి రెండు వైపులా చేస్తారు. ఈ ఆలయానికి అభిముఖంగా కొద్ది దూరంలో మహేశ్వరుని ఆలయం ఒకటి ఉంటుంది. శంకరుని విగ్రహాన్ని బ్రహ్మ కమండలంతో శుద్ధి చేసినందున ఈ దేవుని ఉమాకమండలేశ్వరుడు అని పిలుస్తారట. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి, నారద, తుంబుర, కిన్నెర, కింపురుషాదుల విగ్రహాలు కూడా ఉంటాయి.

పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోటిపల్లి తూర్పు గోదావరి జిల్లా పాలమురు మండలానికి చెందిన పల్లెటూరు. ఈ క్షేత్రంలో అనేక పవిత్ర జలాలు వచ్చి చేరుతాయని దీన్ని కోటి తీర్థం అని కూడా పిలుస్తారు. కోటిపల్లి దేవాలయంలో అమ్మవారితో కూడిన కోటీశ్వర స్వామి, రాజరాజేశ్వరి సహిత సోమేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సహిత జనార్దన స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. వీటిని ఇంద్రుడు చంద్రుడు కశ్యప మహర్షి ప్రతిష్ఠించారని చెబుతారు. సోమేశ్వర ఆలయంలో దసరా ఉత్సవాలు కార్తీక దీపోత్సవాలు బాగా జరుగుతాయి. ఆలయానికి ఎదురుగా సోమగుండం అనే చెరువు ఒకటి ఉంటుంది. శివరాత్రి ఈ ఆలయ ప్రాంగణంలో కోటి దీపాలు వెలిగిస్తారు. ఆలయంలో 4 ప్రదక్షిణా మండపాలు ఉంటాయి. ఉత్తర మండపంలో కాలభైరవ మందిరము, ఈ దేవాలయంలోనే చంద్రమౌళీశ్వర స్వామి, శంకరాచార్యుల మందిరము, ఉమాసమేత మృత్యుంజయ లింగము, నవగ్రహాల గుడులు కూడా ఉంటాయి. ఆ తర్వాత ముక్తేశ్వరం. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి 14 కిలోమీటర్ల దూరంలో గోదావరి తీరాన ఉన్న గ్రామం ముక్తేశ్వరం. పచ్చటి ప్రకృతి, పంట కాల్వలు, కొబ్బరి తోటలతో అలరాడే ముక్తేశ్వరంలో

గోదావరి నదికి ఆవలి వైపున కోటిపల్లి ఉంటుంది. ఈ ఊరిలో ఉన్న ముక్తేశ్వర దేవాలయం పురాతనమైనది. ఆ ముక్తేశ్వరుని దేవాలయానికి ఎదురుగా ఉన్న మరొక శివాలయంలో ఉన్న దేవుడికి క్షణముక్తేశ్వరుడిని పిలుస్తారు. ముక్తేశ్వర ఆలయంలోని విగ్రహం రుద్రాక్ష ఆకారంలో ఉంటుంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై క్షేత్రదర్శిని. నాతో నేను మీ ఆర్జే మురళి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రదర్శిని. క్షేత్రదర్శనిలో మనం ఇవాళ గోదావరి నదీ తీరంలో ఆంధ్రప్రదేశ్లో వెలసిన క్షేత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా అయినవెళ్లి దగ్గర దాకా వచ్చాం. ఇది అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముక్తేశ్వరానికి 2 కిలోమీటర్ల దూరంలో వరసిద్ధి వినాయకుని ఆలయం ఉన్న ప్రాంతం ఇది. సువిశాలమైన ఆవరణంలో ఎత్తైన ప్రాకారంతో విరాజిల్లే ఈ ఆలయంలో 2 గోపురాలుంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతో పాటు శ్రీదేవి, భూదేవి సైత కేశవాలయం, శివాలయం, శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయాలు ఉన్నాయి. సాధారణంగా వినాయకుని దేవాలయాలు తూర్పు ముఖాభిముఖంగా ఉంటే, అయినవల్లిలో ఆలయం మాత్రం దక్షిణాభిముఖంగా ఉండటం విశేషం ఇది. ఈ ఆలయంలో కృష్ణ శుక్లపక్షాల్లో, చవితి, దశమి, ఏకాదశి తిథుల్లో, వినాయక చవితి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేగాక భాద్రపద శుద్ధ చవితి కార్తీక మాసంలో 1వ, 4వ సోమవారాల్లో కృష్ణాష్టమి రోజున గ్రామోత్సవాలు కూడా జరుపుతారు. ఆ తర్వాత మందపల్లి ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కొత్తపేట మండలానికి చెందిన గ్రామము మందపల్లి. పూర్వము అశ్వత్థ, పిప్ప ఈ రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకొని మునులను చంపి తినేవారట. అప్పుడు మునులంతా శివుని గురించి తపస్సు చేస్తున్నా శనీశ్వరుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా మందుడు ఆ రాక్షసులను యుద్ధంలో వధించాడట. అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకునేందుకు అతడు ఇక్కడ శివాలయాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు అని చెప్తారు. వాస్తవానికి ఇది సోమేశ్వరాలయమైన శనీశ్వరుడు ప్రతిష్ఠించినందున శనీశ్వరాలయంగా పేరుగాంచిందని చెప్తారు. శత్రు రోగారు నవిముక్తి కోసం జాతకంలో శనీశ్వరుని ప్రభావం నివారించుకోవటానికి ప్రజలు ఈ క్షేత్రానికి వస్తారట. ఏటా శని త్రయోదశి రోజుల్లో శ్రావణ మాసంలోనూ ఇక్కడ మందేశ్వరుడికి ప్రత్యేక

గోదావరి నదీ తీరంలోనే ముక్కామలా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా వెరమళి మండలానికి మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో వశిష్ఠ గోదావరి ఒడ్డున ఉన్న గ్రామం ముక్కామల. పురాణాల్లో ఈ గ్రామాన్ని బ్రహ్మగుండం, కుమారక్షేత్రం, మునికోడు, ధర్మగుండం, త్రిపద క్షేత్రంగా వ్యవహరించేవారు, త్రిపద్మక్షేత్రంగా చూసేవారు. ఒకే కాడకు 3 తామరపూలు వికసించినందున దానిని పద్మక్షేత్రంగా, ముక్కామలగా పిలుస్తున్నారన్నది పురాణ కథనం. ఈ గ్రామంలో గ్రామకంఠంలో రామాలయం, తూర్పున వీధిలో శివాలయం, పడమర వీధిలో విష్ణువాలయాలు ఉంటాయి. శివాలయంలో కార్తీక పున్నమి నాడైతే జ్వాలతోరణం జరుగుతోంది. శివరాత్రికి తీర్థం, భీష్మ ఏకాదశికి వైష్ణవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ముక్కామల గోదావరి రేవు బ్రహ్మగుండాల క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. గోదావరి పుష్కరాల్లో జనం విపరీతంగా వచ్చి గోదావరి సన్నాహాలు, స్నానాలు చేస్తారు. సో అంత పవిత్రమైన క్షేత్రంగా దీన్ని భావిస్తారు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై క్షేత్రదర్శిని.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై క్షేత్రదర్శిని. ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదీ తీరంలో ఉన్న రకరకాల క్షేత్రాల గురించి మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు అంతర్వేది దాకా వచ్చాము. గోదావరి తీరాన ఉన్న అంతర్వేది గురించి మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు శివుని పట్ల తాను చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ ఇక్కడ రుద్రయాగం చేశాడని, ఈ యాగానికి వేదిక అయినందున ఈ ప్రాంతాన్ని అంతర్వేదికగా పిలిచారని పురాణ కథనం. వశిష్ఠుడు ఇక్కడ యాగం చేసినందున ఈ ప్రాంతం అంతర్వేది అయినదని ఇంకొక కథనం. హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు శివునికై 1000 సంవత్సరాలు తపస్సు చేసి తన శరీరంలోని రక్తపు బొట్టు ఎన్ని ఇసుకరేణువులపై పడుతుందో అంతమంది రక్తావలోచనులు ప్రభవించాలని వరం పొందుతాడు. ఆ తర్వాత వరగర్వంతో యుగాలు యాగాలు చేసి బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు. అదే సమయంలో విశ్వామిత్రుని కోరికపై వశిష్ఠుని ఆశ్రమంలో భీభత్సం సృష్టించి అతని 100 కుమారులను సంహరించాడు. వశిష్ఠుడు మహావిష్ణువుని ప్రార్థించాడు. అప్పుడు మహావిష్ణువు శ్రీలక్ష్మి సమేతుడై నరహరి రూపంలో వచ్చి రక్తావలోచనతో యుద్ధం చేస్తాడు. వరప్రభావంతో అతని నెత్తురు పడిన ఇసుకరేణువుల నుంచి 1000 రాక్షసులు జన్మించి భీభత్సం చేస్తూ ఉంటారు. ఇది గమనించిన నరహరి తన మాయాశక్తితో అతని రక్తం నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి పారేటట్లు చేసి తన సుదర్శన చక్రంతో అతన్ని నిర్జించాడు. తర్వాత వశిష్ఠుని కోరికపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడనే కొలువైనాడు. వశిష్ఠ ఆశ్రమము, దీపస్తంభము, అశ్వారూఢ ఆలయము, క్షేత్రపాలకుడైన నీలకంఠేశ్వరుని ఆలయము, విఘ్నేశ్వర ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఇక్కడ ఉంటాయి. వశిష్ట గోదావరి సముద్రంలో కలిసే చోటు అన్నాచెల్లెల గట్టు అంటారు. సముద్రం నీటి మధ్యలో పొడవుగా ఇసుక మేట వేసి గట్టు మాదిరిగా ఉంటుంది. ఇక్కడ ఆ గట్టుకి ఒకవైపు నీరు స్వచ్ఛంగా ఉంటే ఇంకోవైపు మట్టితో కూడి ఉంటుంది. దక్షిణ భారతంలో అతి పొడవైన జీవనాడిగా గనుతికెక్కిన గోదావరి తీర ప్రాంతం ఆధ్యాత్మికతకు నిలయమైన దిగా చెప్పొచ్చు. ఎందుకనంటే నది పొడవున రకరకాల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రదర్శిని.

అదండి, ఇవాల్టి క్షేత్రదర్శిని. ఆంధ్రప్రదేశ్ గోదావరి నదీ తీరంలో ఉన్న వివిధ క్షేత్రాలని మించుమించుగా 10 క్షేత్రాలను దర్శించి వచ్చాం. మరింత అద్భుతమైన క్షేత్రాలతో క్షేత్రదర్శిని రేపు మీకోసం మళ్ళీ ఇదే సమయానికి వస్తోంది. అంతదాకా వింటూ ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. ఇప్పుడు స్టూడియోలో సమయం 7 గంటలు కావస్తోంది. 7 గంటల నుంచి 8 గంటల వరకు

ఎస్ బాస్, యువర్ రైట్లీ ట్యూన్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ స్టూడియోలో. సమయం సరిగా 7 గంటల 1 నిమిషం దాటి 20 సెకండ్లు అవుతోంది. అని అంటే హెల్దీ మార్నింగ్స్లోకి వచ్చేసారు. పేరు వినగానే ఎంత బాగుంది చూడండి, హెల్దీ మార్నింగ్స్. మార్నింగ్స్ నిజంగా చాలా హెల్దీగా ఉంటాయి. మనని, మన హెల్త్ని మనం కాపాడుకోవడానికి కావలసిన సూచనలన్నీ ఇచ్చేట్టుగా కనిపిస్తూ ఉంటుంది ప్రకృతిలో ప్రతిదీ పొద్దున్న మాత్రమే. సో బయటకు వచ్చి ఒకసారి ఆ పచ్చగా ఉన్న ప్రకృతిని చూస్తే మీ కళ్ళకి ఒక పులకింత, ఆ తర్వాత మనసులో ఒక గిలిగింత, ఆ తర్వాత మన మెదడులో రకరకాల మంచి మంచి ఆలోచనల సృష్టి, తర్వాత దానికి అనుగుణంగా వాటిని మనం క్లియర్ చేసుకోవడానికి, లేకపోతే మనం అనుకున్నవన్నిటినీ యూనో సాధించడానికి మన ప్రయాణం ప్రారంభమవుతుంది. అలా ఉంటుంది ఉదయం. ఇటువంటి ఉదయంలో మీరు ఇంకా ఇప్పటికి కూడా ఇంకా మత్తుగా నిద్రలో ఉన్నారని అంటే కష్టం అండి. అట్లా అసలు ఉండకూడదు. ఇప్పటి పరిస్థితులను బట్టి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు తెలియకుండానే మన వల్లే మన మీద మనకి చాలా వచ్చింది. అని అంటే మనం తినే ఆహార పదార్థాలు కానీ మన అలవాట్లు కానీ రకరకాలుగా మారిపోతున్నాయి. కాబట్టి కాలాలు కూడా రకరకాలుగా మారుతున్నాయి. అసలు ఇది వర్షాకాలం వచ్చింది కానీ మధ్యాహ్నం ఎండ విపరీతంగా ఉంటుంది. దీనికి కారణం ఎవరు? మళ్ళీ మనమే. అందుకనే మనలో మార్పు తెచ్చుకొని మన ప్రకృతిని మనకు అనుకూలంగా మలుచుకున్నాం అనుకోండి, డెఫినెట్గా జీవితం చాలా హ్యాపీగా గడుస్తోంది. ఆ తర్వాత తరాల వారికి కూడా మంచి జీవితాన్ని అందించగలుగుతాము. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై హెల్దీ మార్నింగ్స్. నాతో నేను మీ అజయ్ మురళి. ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్, రాజేష్ అండ్ సుజాత పాడిన ఈ పాట నువ్వు నాకు నచ్చావు సినిమాలోంచి మీ అందరికీ. నువ్వు వస్తావని సినిమాలోంచి.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

వింటున్న ఆ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సార్ బృందం పాడుతున్న పాట, అది నువ్వు నాకు నచ్చావు సినిమాలోంచి. మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్స్. నాతో నేను మీ ఆర్జే మురళి. ఈరోజు సాటర్డే, సమయం 7:13 దాటి 35 సెకండ్లు అవుతోంది. ముఖ్యంగా పొద్దున్న అనగానే బ్రేక్ఫాస్ట్ అన్నది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అసలు యాక్చువల్గా అందరూ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ తప్పకుండా తినాల్సిన పదార్థం ఏదైనా ఉంది అని అంటే రోజులోన చాలా ముఖ్యమైన పదార్థం బ్రేక్ఫాస్ట్ అండి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారమే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే ఎదిగే పిల్లలకు మంచి ఆహారాన్ని ఇవ్వటం నేర్చుకోవాలి. హెల్దీ రెసిపీస్లో భాగంగా కూరగాయలను ఎక్కువగా ఉపయోగించడం మంచిదండి. పైగా లంచ్ బాక్స్ని సిద్ధం చేసిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక ఫ్రూట్ స్నాక్స్ని స్నాక్గా ఇవ్వడం మంచిది. అంతేకాకుండా వాటిని తినేట్టు చూసుకోవాలి కూడా. కేవలం లంచ్ బాక్స్ తీసుకెళ్ళి తిరిగి వెనక్కి రాకుండా ఉండేట్టుగా రుచికరంగా ఆహారాన్ని మార్చాలి. ఇటువంటి రెసిపీస్ని తయారు చేసుకుంటున్నప్పుడు కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే వాటిని ఎక్కువసేపు కుక్ చేయటం జరుగుతుంటుంది, కానీ అలా చేస్తే అందులో ఉండేటటువంటి పోషకాలు తగ్గిపోతాయి బాస్, కాబట్టి ప్రయోజనం ఏమి ఉండదు అని గుర్తుంచుకోవాలి మనం. దీంతోపాటు నూనెను ఎక్కువగా ఉపయోగించకూడదు, ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తీసుకోవాలి. అలాగే పిల్లలకి కూడా వాటిని ప్రిఫర్ చేయాలి. అలాగే కారం మసాలాలు ఎక్కువగా ఉపయోగించొద్దు, వీలైనంత తక్కువగా వాటిని వాడుకోండి. ఇంకా దీని గురించి కంటిన్యూస్గా మాట్లాడుకుంటూ ఉందాము. వింటూ ఉండండి, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై నీకు నేను నాకు నువ్వు సినిమా నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ అండి. ఇది రాజేష్ గారు చిత్ర గారు కలిపి పడిన యుగళగీతం మీ అందరి కోసం.

ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. 7:25 దాటి 15 సెకండ్లు స్టూడియోలో సమయం. మీరంతా నాతో పాటే ఉన్నారు హెల్దీ మార్నింగ్స్లో. మనం ఆరోగ్యానికి ఉపయోగపడే అత్యంత ఉత్తమమైన బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మేలైన ఆహారంతో పాటు ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండేటట్టు చూసుకోవడం చాలా మంచిదండి. మనం దానికోసం శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చిన్న వయసులోనే ఫిజికల్గా కాస్త సమయాన్ని వ్యాయామం, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇంకా ఎటువంటి ఆటలని ఆడటం వల్ల ఆడటానికి అలవాటు చేసామనుకోండి, శారీరకంగా శ్రమిస్తాం. శ్రమించడం వల్ల ఆ శరీరానికి కావలసిన ఆహార పదార్థాలు అన్నిటినీ మనం కరెక్ట్గా అందిస్తే మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఫిట్గా ఉండటానికి మాత్రమే కాకుండా హైట్ పెరగడానికి, ఆరోగ్యంగా మారటానికి సహాయపడుతుంది. కాబట్టి ఎంతసేపు పుస్తకాలతో సమయం

ఇష్టపడడం కాకుండా కాస్త సమయాన్ని ఆటలకు కూడా కేటాయించేటట్టు తల్లిదండ్రులు సహకరించాలి పిల్లల్ని. అంటే ప్రత్యేకంగా కొంత సమయాన్ని దానికోసం ఉపయోగించడం మంచిది. ఈ మధ్యకాలంలో మనం అవుట్డోర్ గేమ్స్ అన్నవి లేకుండా పోయింది అన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ మళ్ళీ మనం అక్కడికి వచ్చి పిల్లల ఎదుగుదల అంతా పుస్తకాల మధ్యలోనే కూర్చోబెట్టేసి చదువు చదువు చదువు అని వాళ్ళని చదువు మధ్యలో రాపిడికి గురి చేస్తే ఆ తర్వాత చదువు అయితే చదువుతారేమో జ్ఞానం అయితే వస్తుందేమో కానీ ఫిజికల్గా ఫిట్ లేకపోతే ఆ చదువు చదివి ఎందుకు లాభం చెప్పండి. సో అందుకని మనం వాళ్ళకి ఆడేందుకు కూడా సమయాన్ని కేటాయించేటట్టు మనం చూసుకోవాలి. పిల్లలకి అటువంటి పరిస్థితులని ఇంట్లో కల్పించగలిగితే చాలా మంచిది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై కేరింత సినిమాలోంచి రాహుల్ అండ్ దీపు శిల్ప వీళ్ళంతా కలిపి పాడిన ఒక అద్భుతమైన పాట థ్యాంక్స్ టు జిందగీ అనే పాట మీ అందరి కోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై హెల్దీ మార్నింగ్. స్టూడియోలో టైం 7:40 దాటి 45 సెకండ్లు. ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్లు వినియోగించడం ఎక్కువవుతుంది అన్న విషయాన్ని ఆ మధ్యకాలం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. దానివల్ల కంటి చూపు చాలా దెబ్బతింటుంది. అంతేకాకుండా ఆన్లైన్ క్లాసులు ఇలాంటివన్నీ ఉండటం

వల్ల శారీరకంగా ఎలాంటి పని చేయలేకపోవటం వల్ల ఊబకాయం కూడా పెరిగి సమస్యలు ఎదురవుతున్నాయి. చిన్న వయసు నుంచే తలెత్తుతున్నారు సమస్యలతో. కాబట్టి ఎంతో శ్రద్ధ తీసుకొని పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. తల్లిదండ్రులు కూడా ఈ స్మార్ట్ ఫోన్కి చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడైతే పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారో అప్పుడు వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. లేకపోతే ఎన్నో రకాల ప్రమాదకరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. కొంతమంది పిల్లలు ఎక్కువ సమయాన్ని ఆటానికి కేటాయిస్తారు, కానీ చాలామంది తల్లిదండ్రులు దానికి ఒప్పుకోరు. దీనివలన పిల్లలకి శ్రద్ధ తగ్గిపోతుంది. కాబట్టి ఇలా చేయకుండా కాస్త సమయాన్ని ప్రతిరోజు కేటాయించి ఆటలకు సమయం ఇస్తే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది, మానసికంగా కూడా అది ప్లస్ అవుతుంది అన్న విషయాలు మీరు చాలాసార్లు చాలామంది చెప్పడం విన్నారు కదా కదా. కానీ మీలో ఏమైనా మార్పు వచ్చిందా? ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి, సింహావలోకనం చేసుకొని చూడండి, ఏమైనా మారారా? ఇలాంటివన్నీ వింటారు, వీలైతే చెబుతూ ఉంటారు, కానీ మనం మాత్రం పాటించంగా. ఇప్పటి నుంచైనా పాటించండి బాస్. స్క్రీన్కి దూరంగా ఉండండి, నో స్క్రీన్ డే అని పెట్టుకుంటూ ఉండండి. నెలలో 28 రోజులు ట్రై చేసి చూడండి బాస్. ఆరోగ్యం సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత మిమ్మల్ని మించిన శక్తివంతుడు ఆ శక్తిమాన్ కూడా ఉంటాడు అనమాట. వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పాఠశాల 1978లోంచి రఘు కుంచే పాడిన ఈ పాట మీ అందరి కోసం.

మీరు వింటున్నారు హెల్దీ మార్నింగ్స్ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్. సో వినాయక ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. వినాయక చవితి ప్రారంభం నుంచి మళ్ళీ నిమజ్జనం దాకా మధ్య మధ్యలో ఆ రోజంతా ప్రతిరోజు పండగలుగానే ఉంటుంది. ఇలా బేసి సంఖ్యల్లో అంటే 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు, ఇంకా 13వ రోజు కూడా నిమజ్జనాలు జరుపుతూనే ఉంటారు. పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి ఊరంతా పండగ వాతావరణం ఉంటుంది. అసలు నిమజ్జనం ఎందుకు చేస్తారు అంటే ఒక కథ ఉంటుందండి దానికి. గంగమ్మ అడిగిందంట వినాయకుడిని, బాబు నువ్వు మా ఇంటికి రావా, నేను కూడా గౌరమ్మ వలే తల్లిని కదా అని అడిగిందంట. అప్పుడు గణాధిపతి అన్నాడట, అమ్మ నీ ఇంటికి తప్పకుండా వస్తాను, భాద్రపద చతుర్థి తర్వాత నన్ను భక్తులు మేళతాళాలతో నీళ్లల్లో నిమజ్జనం చేస్తారు, అలా మీ ఇంటికి వస్తాను నేను అన్నట. అందుకే ఓం గంగాపుత్రాయ నమః అను మంత్రం కూడా ఉంటుంది గణపతికి. ఆ విధంగా గణనాథుడు గంగమ్మన కోరికను తీరుస్తాడట, అందుకని మనం నిమజ్జనం చేస్తామట అని చెబుతూ ఉంటారు. అయితే యూనో మనిషి అన్న తర్వాత పుట్టడము, తర్వాత పంచభూతాల్లో కలిసిపోవటం అనేది చాలా సహజమని తెలియడానికి వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటాము. అలా ఉత్సాహంగా వస్తాము, అలా ఉత్సాహంగా వెళ్ళిపోతాము. మనల్ని కాలమే శాసిస్తుంది, కాలమే అన్ని పనులు చేస్తోంది. ఈ కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు అనే నీతిని, నిజాయితీని తెలిపేందుకు కూడా ఈ పండుగ ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెబుతూ ఉంటారు. ఇలా రకరకాల కథనాలు ఉంటాయి, కానీ బయట వాతావరణం మాత్రం మస్తు మజాగా ఉందండి. సాయంత్రం అయితే చాలు, వీధి వీధుల్లో గణపతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గణపతిని అందంగా అలంకరించి మంచి మంచి పాటలు సాయంత్రం వస్తుంటే ప్రసాదం, ఆహా భలే ఉంటుంది వాతావరణం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్ పై హెల్దీ మార్నింగ్స్. నాతో నేను మీ ఆర్జే మురళి.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మార్నింగ్స్లో మనం మంచి మంచి పాటలు, మంచి మాటలు, హెల్దీ టిప్స్ కూడా విన్నాము. 7:59 దాటుకుంటూ పరిగెడుతోంది సమయం 8 గంటల కోసం. 8 గంటలకి న్యూస్ హెడ్లైన్స్ వినిపించేందుకు శరణ్య కూడా స్టూడియోలో సిద్ధంగా ఉంది. మీరు కూడా వింటూ ఉండండి, బస్ ఆహ్లాదంగా ఆనందిస్తూ ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz ఎవ్రీ టాప్ ఆఫ్ ద అవర్ న్యూస్ హెడ్లైన్స్తో, మంచి మంచి పాటలతో, మంచి మాటలతో, ఇంకా రకరకాల సన్నివేశాలని వివరంగా వివరిస్తూ మిమ్మల్ని వశపరుచుకునే ప్రయత్నం చేసే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 వశమై మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అండ్ టైమ్ ఈజ్ అవుట్, 8 గంటలు అయిపోయింది. న్యూస్ హెడ్లైన్స్ వినిపించేందుకు శరణ్య ఆల్రెడీ స్టూడియోలో ఉంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000 పైగా యువతకు నియామక పత్రాలు అందజేసి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో జరగనుంది. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. రష్యా నుంచి చమురు గ్యాస్ కొనుగోలు చేసే చైనా

భారత్ సహా మరికొన్ని దేశాలపై 100% వరకు టారిఫ్ విధించే అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య లావాదేవీలు, రూపే డెబిట్ కార్డు సేవలు ఉచితమని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. వ్యక్తులు, వ్యాపారుల మధ్య లావాదేవీల్లో 96%, ప్రభుత్వ సేవల్లో 2,000 రూపాయల వరకు ఉచితమని పేర్కొంది. ఎల్నినో కరువు పరిస్థితుల నేపథ్యంలో 20,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర శాసనసభ కోరింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొందని పేర్కొంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాల తయారీ నిబంధనల్లో దేవాదాయ శాఖ మార్పులు చేసింది. ప్రసాదాలను ప్రైవేటు వ్యక్తులు, క్యాటరింగ్ సంస్థలతో తయారు చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆలయ అధికారుల సమక్షంలోనే తయారు చేయాలని పేర్కొంది. ఎల్పీజీ సిలిండర్లకు సబ్సిడీ రావాలంటే వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటిఫికేషన్ను పూర్తి చేయాలని రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ తెలిపింది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిన్నటితో ముగిశాయి. మొత్తం 8 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించగా 51 గంటల 52 నిమిషాల పాటు సభ సజావుగా సాగింది. ఈ సమావేశాల్లో 4 బిల్లులకు, 3 ప్రభుత్వ తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది. జపాన్లో తెలంగాణ యువతకు నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ కీలక ముందడుగు వేసింది. జపాన్కు చెందిన పోగ్లీ కంపెనీ లిమిటెడ్తో మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి 3-4 రోజుల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనిస్తుందని పేర్కొంది. రాష్ట్రంలో ఈరోజు నుంచి 24వ తేదీ వరకు ఉత్తర దక్షిణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 9 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9.
1: ఎస్ మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ స్టూడియోలో సమయం 8:04 దాటి 42 సెకండ్లు అవుతుంది. మీరంతా వైబ్రాంట్ హైదరాబాద్లో నాతో ఉన్నారు, నేను మీ ఆర్జే మురళి. అయితే పొద్దున అయితే చాలా చల్లగా ప్రారంభమైంది, హాయిగా ఉంది, వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది. కాసేపు అయిన తర్వాత వేడి శరీరంలోకి, ప్రపంచంలోకి ఎంత ఘోరంగా విజృంభిస్తుందో మనకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం, అసలు సాయంత్రం అయితే కాస్త చల్లబడుతుందేమో అంటే చల్లగా కూడా పడట్లేదు. నిన్నేదో కాస్త కరిణించి చల్లగా ఉందేమో, కానీ మధ్యాహ్నం మాత్రం ఎండాకాలాన్ని కూడా తలపించి ఎండాకాలం అని అనిపిస్తుంది. అంత ఎక్కువగా ఉంటుంది ఎండాకాలం. అందుకనే ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఈ కాలంలో కూడా తీసుకోండి. ఈ కాలాల్ని ఆ కాలాల్లో రాకుండా వేరే కాలాల్లో రానివ్వడం కోసం, ఇంకా కాలాలని కల్తీ చేయడం కోసం మనిషిగా మనం చేస్తున్న ప్రయత్నం ఆపుకోకపోతే ఇంకా రకరకాల బీభత్సాల్ని మనం చూడాల్సి వస్తుంది. అందుకే తస్మాత్ జాగ్రత్త జాగృత అంటారు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్, మీకోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లోంచి ఒక వండర్ఫుల్ ట్రాక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.
2: ఇది వైబ్రాంట్ హైదరాబాద్, ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వింటున్నారు మీరంతా. నాతో నేను మీ ఆర్జే మురళి. సినిమాలో పాట అనేది ఒక మ్యూజికల్ రిలీఫ్ అని, అంతకుమించి ఎక్కువ చోటు గౌరవము కోరకూడదు కాబట్టి ఆ పాట కథని, పాత్రల్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది కాబట్టి భాషలోను భావంలోను

నువ్వు ఆ పరిమితులను అతిక్రమించి ఒక సినిమా కవి తన సొంత భావాలు చొప్పించకూడదని అంటూనే ఒక కవిగా మామూలు భాషకి సరిపోనంత సున్నితమైన లోతైన విశాలమైన భావాలను వ్యక్తం అవుతాయో ఆ పద్ధతిలో ఉంటేనే తనకి తన పాటకి తగిన గౌరవం లభిస్తుందని, సినిమా పరిధులను అస్సలు అతిక్రమించకుండా చలనచిత్ర పాత్రల ఔచిత్యాన్ని ఏమాత్రం భంగపరచకుండా తన పాటకి, తద్వారా సినిమా పాటకి, సాహితీలోక పౌరసత్వానికి కూడా అందుకునే అవకాశాన్ని కలిగించారు గురువు గారు. ఎవరండి? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. చాలా చిత్రాల్లో అద్భుతమైన సన్నివేశాలు సిరివెన్నెల పాటల వల్ల పుట్టాయండి. అంతేకాదు, కొన్ని సినిమాలు ఆయన పాటల ఇన్స్పిరేషన్తో తీయబడ్డాయట కూడా. రామ్ గోపాల్ వర్మ గాయం సురాజ్యమవలేని పాట విని కృష్ణవంశీ చక్రం జగమంత కుటుంబం నాది పాట కోసమని నిర్మించారంటే ఆ పాటకున్న పవర్ అలాంటిది బాస్. అటువంటి అద్భుతమైన పాటలు రాసే రచయిత సిరివెన్నెల గారు. నిజంగా ఎంత సిరు అతను మనకు.

లేని పాట విని కృష్ణవంశీ చక్రం జగమంత కుటుంబం నాది పాట కోసమని నిర్మించారంటే ఆ పాటకున్న పవర్ అలాంటిది బాస్. అటువంటి అద్భుతమైన పాటలు రాసే రచయిత సిరివెన్నెల గారు. నిజంగా ఎంత సిరు అతను మనకు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
0: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నా ఉచ్ఛ్వాసము కవనం నా విశ్వాసము గానమంటూ కళా తపస్వి కాశీ విశ్వనాథుని విశ్వనాథ్ గారి ఆశీస్సులతో సినీ కవిగా సిరివెన్నెల నామధేయుడై తన ఇంద్ర చంద్ర జాలాన్ని ఏళ్ల తరబడి అలుపు సొలుపులు లేకుండా నిత్యనూతనత్వంతో ప్రకాశింపజేస్తూ ఉండటం నిజంగా ఈ ఆధునిక యాంత్రిక జీవనంలో జీవిస్తున్న తెలుగు సాహితీ ప్రియులకు పూర్వజన్మ సుకృతం. క్రమక్రమంగా తెలుగు పలుకుబడి తెలుగులోని తేనెతేటల తీయదనం చిక్కిపోతున్న ఈ రోజుల్లో కంప్యూటర్, ఇంటర్నెట్ లాంటి వాటి చేతుల్లో భూగోళం చాపచుట్టలా చుట్టుకుపోతూ గ్లోబలైజ్డ్ అయిపోతూ ఉండటం వల్ల కాస్త ఓపిగ్గా తీరిగ్గా కూర్చొని చదివే అలవాటు, నిలబడి మాట్లాడుకునే సరదా అన్నీ పోయి పరుగులు పెడుతున్న కాలంలో పుస్తకాలు, సభలు, చర్చలు, సమాలోచనలు అన్నీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతున్న నాగరికతలో ఇంకా ప్రజలందరినీ ఆకట్టుకోగలుగుతున్న ఈ చలన

చిత్ర వేదిక ద్వారా ఆయన భాష భావం ఆలోచన స్పందన లాంటి విలువల్ని కాపుసేసి యూనో మనకి అందిస్తున్నారు ఆయన. ఎందుకు ప్రయత్నం చేయకూడదు అన్న ఆలోచనతో ఈ పాటలు రాయటం ప్రారంభించారు, పాటలకు ప్రాణం పోశారు, ఆయన మనకి కూడా ప్రాణం పోశారు పాటల ద్వారా. అంతటి అద్భుతమైన పాటలను అందించారు మనకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఆయన మనసుల్లో, ఆయన మన మనసుల్లో ఎప్పటికీ స్థిరంగా ఉంటారు. సో ఇంకొక అద్భుతమైన పాటను వినిపించబోతున్నాను. బొమ్మరిల్లు సినిమా నుంచి మీ అందరి కోసం సీతారామ శాస్త్రి గారు రాసిన ఈ పాటను పాడింది సాగర్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రాంట్ హైదరాబాద్. 8:30 స్టూడియోలో సమయం, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9. ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా పక్షుల్ని, వాటి జీవన శైలిని పరిశీలించారా? ఇలాంటి విశల్య కోసం కూడా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇటువంటి మంచి విషయాల కోసం సరే, లైఫ్లో మనని ఇబ్బంది పెట్టే కొన్ని టెన్షన్స్ని దూరం చేసుకోవచ్చు వీటి వల్ల. ముఖ్యంగా పక్షులు నిర్మించే గూళ్ళు అండి, అవి ఎంత బాగా నిర్మిస్తాయో. ఎప్పుడైనా సమయం దొరికితే తీక్షణంగా వాటి వైపే చూస్తూ ఉండండి. ఎక్కడెక్కడి నుంచో చిన్న చిన్న వాటిని ఏరుకొని వచ్చి ఆ గూడు నిర్మాణం చేస్తాయి. చూడటానికి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయో. అయితే గూడు నిర్మాణంలో తనకంటూ ప్రత్యేకమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే పక్షి ఏదైనా ఉంది అని అంటే అది తప్పకుండా గిజిగాడు పిట్ట అండి. దాని పేరు గిజిగాడు పిట్ట. ఎంత బుజ్జిగా ఉంది చూడండి, గిజిగాడు అట. గిజిగాడు పిట్ట. చిన్నదైన ఈ పక్షి గడ్డి పరకలు, మొక్కలు, తంతువులు ఉపయోగించి నిర్మించి గూడు చాలా బాగా ఉంటుందండి. అది వేలాడే గూడు. ఆ వేలాడే గూడు చూస్తే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. అందుకే గిజిగాడు పిట్టను ప్రకృతిలో గొప్ప ఇంజనీర్గా అభివర్ణిస్తారు. ఈ పిట్ట చేసే చిన్న చిన్న అద్భుతాలు, ఆ పక్షి నిర్మించుకున్న యూనో ఆ ఇల్లు, వాటి గురించి మనం, ఆ గూళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.

0: ಸುಮ್ನಾ, ನೋ ಟೆನ್ಷನ್ ಬೇಬಿ.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324 0852 లేదా 2324 0853 లేదా 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేయవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రాంట్ హైదరాబాద్. మనం గిజిగాడు పిట్ట గురించి మాట్లాడుకుంటున్నాం. గిజిగాడు పిట్టలు చెట్టు కొమ్మలు, ముఖ్యంగా నీటి వనరులకు సమీపంలోని చెట్లను ఎంచుకొని గూళ్లను నిర్మిస్తాయి. గడ్డి పరకలు, తాటి లేదా ఈత ఆకుల నారలు, ఇతర సన్నని మొక్కల తంతువులను తమ ముక్కుతో పట్టుకొని వంచి ముడివేసి ఒక్కో భాగాన్ని అల్లుకుంటూ గూడు నిర్మాణాన్ని ప్రారంభిస్తాయి. అవి ఒక్కో తంతువును సరైన చోట బిగించి దానిమీద మరో తంతువును అల్లుతూ క్రమంగా గూడు ఆకారాన్ని తీసుకొస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో పిట్ట చూపించే ఏకాగ్రత, పట్టుదల నిజంగా అబ్బురపరుస్తాయమని. గిజిగాడు పిట్టల గూడు నిర్మాణంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంటుందండి. సాధారణంగా మగ పిట్టే గూడు నిర్మాణాన్ని ప్రారంభిస్తోంది. ముందుగా గూడు కొంత భాగాన్ని మాత్రమే నిర్మించి ఆ తర్వాత ఆడపిట్టను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఆడపిట్ట వచ్చి గూడును పరిశీలించి గూడు నిర్మాణం, బలం, ప్రదేశం, ఇంకా కొన్ని అంశాలు నచ్చితే దాన్ని అంగీకరిస్తోంది. ఆ తర్వాత మగపిట్ట కూడా ఆ నిర్మాణాన్ని, గూడు నిర్మాణాన్ని పూర్తి చేస్తోంది. అప్పుడు గిజిగాడు పిట్ట గూడు అనేది కేవలం నివాసం మాత్రమే కాకుండా పోయింది కదా, జతను ఆకర్షించడంలో కీలక పాత్రని కూడా పోషించింది కదా. ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది గిజిగాడు కోసం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రాంట్ హైదరాబాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Rainbow 101.9.
1: గిజిగాడు పిట్ట గూడు సాధారణ పక్షుల గూళ్లకు పూర్తిగా భిన్నంగా ఉంటుందండి. పూర్తయిన గూడు సాధారణంగా తలకిందులు, సీసా లేదా ఫ్లాస్క్ను పోలిన ఆకారంలో కనిపిస్తుంది. గూడు పైభాగం చెట్టు కొమ్మకు బలంగా అనుసంధానమై ఉంటుంది. కిందికి వేలాడే పొడవైన ప్రవేశ మార్గం ఉంటుంది. లోపల గుడ్లు పెట్టడానికి, పిల్లలను పెంచడానికి ప్రత్యేకమైన గది ఉంటుంది. ఈ ప్రత్యేకమైన నిర్మాణమే గిజిగాడు పిట్ట గూడుకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. గిజిగాడు పిట్టలు పరకలను అలా పడేయకుండా వాటిని ఒకదానితో ఒకటి అల్లుతూ

బలమైన నిర్మాణాన్ని తయారు చేస్తాయి. అందువల్ల గూడు కొమ్మకు గట్టిగా వేలాడుతూ ఉంటుంది. గాలి వీచినప్పుడు గూడు ఊగినా సరైన రీతిలో నిర్మించిన గూడు చెట్టు కొమ్మకు అనుసంధానమై ఉండేలా నిర్మాణంలో ఉంటుంది. వర్షాలు, గాలులు ఇటువంటి సహజ పరిస్థితుల్ని ఎదుర్కొనేలా గూడు నిర్మించడం ఈ చిన్న పక్షి నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం. గిజగాడి పిట్టలు కొన్ని సందర్భాల్లో ఒంటరిగా కాకుండా కాలనీలుగా కూడా నివసిస్తాయి. ఒకే చెట్టుపైన వరుసగా అనేక గూళ్ళు వేలాడుతూ కనిపించడం మనకు సాధారణంగా కనిపించే అద్భుత దృశ్యాల్లో ఒకటి. ఒక చెట్టుపై అనేక గూళ్ళు వేలాడుతూ ఉండటం చూస్తే అవి ఎవరో నిపుణులైన నిర్మాణ కార్మికులు వరుసగా నిర్మించినట్లుగా అనిపిస్తోంది. అంత ప్రత్యేకత ఉంటుంది ఈ గిజిగాడు పిట్టగాడికి. వింటూ ఉండండి వాని స్టోరీ. ఇది ఆకాశవాణి FM 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రాంట్ హైదరాబాద్లో.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. ఈరోజు మనం గిజిగాడు పిట్ట గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక గూడు నిర్మించడం అంత సులభమైన పని కాదు. ఒక్కో తంతువును సేకరించడం, సరైన చోట అమర్చడం, ముడివేయడం, అల్లడం, ఇటువంటి పనులకు పిట్ట ఎంతో సమయం, శ్రమ వెచ్చిస్తుంది. పరిస్థితులను బట్టి గూడు నిర్మాణానికి రోజుల నుంచి వారాల వరకు సమయం పట్టచ్చు. ఈ సమయంలో మగపిట్ట నిరంతరం నిర్మాణ పనిలో నిమగ్నమై ఉంటుంది. గిజిగాడు పిట్ట గూడు మనకు ఒక గొప్ప విషయం చెబుతోంది.

లాంటి ఆధునిక పనిముట్లు లేకుండా కేవలం తన ముక్కు కాళ్ళు సహజసిద్ధమైన నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ చిన్న పక్షి ఒక క్లిష్టమైన నిర్మాణాన్ని రూపొందిస్తోంది. ఒక్కో పరకను అల్లుతూ ఒక్కో ముడిని వేస్తూ చివరికి గుడ్లు పిల్లలకు రక్షణ కల్పించే సురక్షితమైన నివాసాన్ని సిద్ధం చేస్తోంది ఇది. అందుకే గిజిగాడు పిట్టను కేవలం ఓ చిన్న పక్షిగా చూడలేం మనం. ప్రకృతి నేర్పిన నిర్మాణ కళకు, పట్టుదలకు, తెలివితేటలకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రకృతిలోని ఈ చిన్న ఇంజనీర్ నిర్మించే వేలాడే గూళ్ళు ప్రకృతి సృష్టించిన అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా చెప్పటంలో ఎలాంటి సందేహం లేదండి. అదండి ఇవాళ మనకు ప్రకృతి పంపించిన అతిథి గిజిగాడు పిట్ట. ఇవాళ అతిథి మీకు నచ్చాడా? నచ్చితే వింటూ ఉండండి. ఇలాంటి మంచి మంచి ప్రకృతి పంపించిన అతిథుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉందాం. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పైన మాత్రమే ప్రకృతి పంపించిన అతిథులు వస్తూ ఉంటారు. వాటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీకోసం ఒక వండర్ఫుల్ ట్రాక్ అండి. ఒకే ఒక్కడు సినిమాలోంచి మా గిజిగాడు పిట్టకి నచ్చిన ఈ అద్భుతమైన పాఠం మీకోసం.

ఒకే ఒక్కడు సినిమాలోంచి నెల్లూరి నిరజన అని పాట విన్నారు మీరు ఇప్పుడు. హరిచరణ్ అండ్ మహాలక్ష్మి గారు పాడిన అద్భుతమైన పాట అది. ఈ పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. కాసేపటి వరకు ఆ పాట నుంచి బయటికి రావడమే కష్టం అనిపిస్తుంది. పాటల్లో ఉన్న మహత్యం అలా ఉంటుంది. ఈ పాటల్లో పల్లవులు చరణాలు నిజంగా అమ్మాయిలు అనుకుంటాయి ఈ పాటలు కదా, అంత అందంగా ఉంటాయి. వింటూ ఉండండి. స్టూడియోలో టైం ఈజ్ రన్నింగ్ అవుట్. 9 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వినిపించేందుకు శరణ్య సిద్ధంగా ఉన్నారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేసి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో జరగనుంది. జెన్జీ యువత ధర్మంపై ఆసక్తి చూపడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం సంతోషకరమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉజ్జయినిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగించడం ద్వారానే భారత్ విశ్వగురువుగా ఎదుగుతుందని అన్నారు. సంపూర్ణ మద్య నిషేధం వల్ల అక్రమసార వ్యాపారం, కల్తీ, దొంగ రవాణా, సీక్రెట్గా మద్యం తాగడానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కల్తీ మద్యాన్ని నివారించేందుకు ఎక్సైజ్ చట్టాలను కఠినతరం చేయాలని ఆదేశించింది. ఈరోజు నుంచి ఏషియన్ గేమ్స్ 2026 అధికారికంగా ప్రారంభం కానున్నాయి. జపాన్లోని ఐచి నగోయాలో వచ్చే నెల 4 వరకు జరిగే ఈ క్రీడల్లో భారత్ నుంచి 503 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. వ్యక్తుల మధ్య లావాదేవీలు, రూపే డెబిట్ కార్డు సేవలు ఉచితమని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. వ్యక్తులు, వ్యాపారుల మధ్య లావాదేవీ

సేవల్లో 96% ప్రభుత్వ సేవల్లో 2,000 రూపాయల వరకు ఉచితమని పేర్కొంది. ఎల్నినో కరువు పరిస్థితుల నేపథ్యంలో 20,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర శాసనసభ కోరింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొందని పేర్కొంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాల తయారీ నిబంధనల్లో దేవాదాయ శాఖ మార్పులు చేసింది. ప్రసాదాలను ప్రైవేట్ వ్యక్తులు, క్యాటరింగ్ సంస్థలతో తయారు చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆలయ అధికారుల సమక్షంలోనే తయారు చేయాలని పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిన్నటితో ముగిశాయి. మొత్తం 8 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించగా 51 గంటల 52 నిమిషాల పాటు సభ సజావుగా సాగింది. ఈ సమావేశాల్లో 4 బిల్లులకు, 3 ప్రభుత్వ తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది. జపాన్లో తెలంగాణ యువతకు నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ కీలక ముందడుగు వేసింది. జపాన్కు చెందిన పోగ్లీ కంపెనీ లిమిటెడ్తో మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఈరోజు నుంచి 24వ తేదీ వరకు ఉత్తర, దక్షిణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి ఉదయం 10 గంటలకు వింటారు.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇవాళ ఉదయం 9:10 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ కంప్లీటింగ్ 25 ఇయర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ ఉంటుంది. ఇది ఆకాశవాణి ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది.

మరికాసేపట్లో స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ కంప్లీటింగ్ 25 ఇయర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
6: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
5: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
6: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
5: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
6: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
5: మీ అనుభూతిని
6: మీ మాటల్లో
5: మా శ్రోతలతో పంచుకోండి.
6: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
5: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
6: మీ రీడింగ్ జర్నీ
5: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
6: రెయిన్బోతో పంచుకోండి.
5: రీడ్ విత్ రెయిన్బో.
6: రీడ్ విత్ రెయిన్బో.
7: బతుకమ్మ పూల సోయగం,
8: బోనాల జాతర ఉత్సాహం,
7: ఒగ్గు కథల మేళవింపు,
8: పేరిని నిత్య వీరత్వం,
7: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
8: నిర్మల్ కళల అందం,
7: సకినాల రుచులు,
8: సర్వపిండి సాంప్రదాయం,
7: పల్లె జానపద సంస్కృతి నుంచి
8: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
7: ప్రతి కథను
8: ప్రతి గాథను
7: ఒడిసిపట్టి
8: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
7: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
9: Yes, boss. You are rightly tuned into Twin Cities Rainbow FM 101.9. స్టూడియోలో టైం 9:51 దాటి 51 సెకండ్లు. డాట్ మీరంతా వైబ్రాంట్ హైదరాబాద్లో నాతో ఉన్నారు. నేను మీ ఆర్జే మురళి. వాన పడిపోయిన తర్వాత సూర్యుడు మొట్టమొదట వెలిగినప్పుడు ఆకాశంలో కనబడే ఆ రంగుల హరివిళ్లు మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ 7 రంగులు ఎలా వస్తాయన్నది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఒకసారి ఊహించండి, ప్రకృతి అనే కళాకారుడు ఒక పెద్ద క్యాన్వాస్ వేసుకొని వాన బిందువులతో రంగులను ప్రవేశపెడతాడట. సూర్యకాంతి ఆ బిందువుల మీద పడినప్పుడు ప్రతి బిందువు ఒక చిన్న అద్దంలా మారి

0: కాంతిని 7 భాగాలుగా విభజిస్తుందట. ఈ 7 భిన్న తరంగ దైర్ఘ్యాలు మన కంటికి ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ముదురు నీలం, ఉదారంగులుగా కనిపిస్తాయి. అంటే వాన చినుకులో సూర్యకాంతి ప్రవేశించినప్పుడు వంగి తిరిగి బయటకు వచ్చినా అది ఈ రకమైన రంగులుగా మారుస్తుంది. అలా ప్రతి చినుకులో రంగుల జాలం ఏర్పడి ఆకాశంలో అద్భుతమైన హరివిల్లులా కనిపిస్తోంది. ప్రకృతి ఎంత అద్భుతంగా తన స్వంత ప్రయోగశాలను నడిపిస్తోంది కదా. రంగులను ఏమాత్రం తప్పు లేకుండా కాంతిని 7 భాగాలుగా విభజించి మన కంటికి ఇంద్రధనస్సుగా చూపిస్తుంది. చాలామందికి ఇది దివ్య సంకేతం అనిపిస్తుంది. పాతకాలంలో అయితే మన పెద్దలు కూడా దీన్ని దేవుడు చిరునవ్వు చెందినప్పుడు కనిపించే రంగుల వంతెనని చెప్పేవారు. కానీ ఇప్పుడు మనకు తెలుసు ఇది సైన్స్ అని. అలా వాన పడిపోయిన సూర్యకిరణాలు చినుకుల్లో తలతలలాడినప్పుడు మన ఆకాశం ముఖ రంగుల సంగీతంగా మారిపోతుంది బాస్. ఆ క్షణం కనిపించినప్పుడు మనసు కూడా వెలుగుతో నిండిపోతుంది. వాట్స్ యా విజ్ఞ?
1: Yes, of course.
0: బయట వాతావరణం ఎట్లా ఉంది
1: చెప్పాలంటే అంత వైరల్ ఫీవర్స్ ఇలా ఇలా నడుస్తూ ఉన్నాయి కొంచెం.
0: అంటే యాక్చువల్గా ఇప్పుడు సీజన్ కాకపోయినా ఎండ ఎండాకాలం కన్నా మాడిపోతున్నట్టు అనిపిస్తుంది కదా.
1: చాలా చాలా
0: అప్పుడే స్టార్ట్ అయిపోయిందా
1: ఇది? సూపర్ ఎల్డీలో ఎఫెక్ట్ అని అనుకుంటా.
0: అప్పుడే ఆల్రెడీ వేడి బయట ఎక్కువగానే ఉంది కదా.
1: చాలా ఉంది.
0: సో గైజ్ ఇది ఎండాకాలం, మరో ఎండాకాలం, మారిన కాలంలో కొత్తగా మారిన ఎండాకాలంగా మారింది అది. మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆర్ యూ రెడీ ఫుడ్ take over the entire console?
1: Yes, sure.
0: Okay. Now the entire console is, you know, handed over to Abhignya for her show and she is ready to present a wonderful show. Meer matram continuous ga vintu undandi boss. Idi Akashvani FM 101.9 megahertz. My time is running out. 9 gantala 50 nimshalu daaka vachanu. 6 nimshallo ikkada nunchi kadali velli malli rangula prapanchanni meekosam next week mosukostanu. Anta daaka vintu undandi. Idi Akashvani FM 101.9 megahertz.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000 పైగా యువతకు నియామక పత్రాలు అందజేసి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో జరగనుంది. జెన్జీ యువత ధర్మంపై ఆసక్తి చూపడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉజ్జయినిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగించడం ద్వారానే భారత్ విశ్వగురువుగా ఎదుగుతుందని అన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ సాయంత్రం కీలక ఘట్టానికి చేరుకోనున్నాయి. ఉదయం మోహిని అవతారంలో మలయప్ప స్వామిని ఊరేగించనున్నారు. తిరుమలలో సాయంత్రం గరుడ సేవ నిర్వహించనున్నారు. నేటి నుంచి 2026 ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. జపాన్లోని ఐచి నగోయాలో వచ్చే నెల 4 వరకు జరిగే ఈ క్రీడల్లో భారత్ నుంచి 503 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఎల్నినో కరువు పరిస్థితుల నేపథ్యంలో 20,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట శాసనసభ కోరింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొందని పేర్కొంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాల తయారీ నిబంధనల్లో దేవాదాయ శాఖ మార్పులు చేసింది. ప్రసాదాలను ప్రైవేటు వ్యక్తులు, క్యాటరింగ్ సంస్థలతో తయారు చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆలయ అధికారుల సమక్షంలోనే తయారు చేయించాలని పేర్కొంది. జపాన్లో తెలంగాణ యువతకు నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ కీలక ముందడుగు వేసింది. జపాన్కు చెందిన పోగ్లీ కంపెనీ లిమిటెడ్తో మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో జరిగిన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇప్పుడు మీరు వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000కు పైగా యువతకు నియామక

పత్రాలు అందజేసి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో జరగనుంది. జెన్జీ యువత ధర్మంపై ఆసక్తి చూపడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం సంతోషకరమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉజ్జయినిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగించడం ద్వారానే భారత్ విశ్వగురువుగా ఎదుగుతుందని అన్నారు. సంపూర్ణ మద్య నిషేధం వల్ల అక్రమ సారా వ్యాపారం, కల్తీ, దొంగ రవాణా సీక్రెట్గా మద్యం తాగడానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కల్తీ మద్యాన్ని నివారించేందుకు ఎక్సైజ్ చట్టాలను కఠినతరం చేయాలని ఆదేశించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ సాయంత్రం కీలక ఘట్టానికి చేరుకోనున్నాయి. ఉదయం మోహిని అవతారంలో మలయప్ప స్వామిని ఊరేగించనున్నారు. తిరుమలలో సాయంత్రం గరుడ సేవ నిర్వహించనున్నారు. నేటి నుంచి 2026 ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. జపాన్లోని ఐచి నగోయాలో వచ్చే నెల 4వ వరకు ఈ క్రీడల్లో భారత్ నుంచి 503 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఎల్నినో కరువు పరిస్థితుల నేపథ్యంలో 20,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర శాసనసభ కోరింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ 19 రాష్ట్రంలోని 19 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొందని పేర్కొంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నియమాలను ఉల్లంఘిస్తూ ఆందోళనలు చేశారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. నినాదాలతో కూడిన టీషర్టులు ధరించడం, ప్లకార్డులు ప్రదర్శించడం, స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలపడం సభా సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాల తయారీ నిబంధనల్లో దేవాదాయ శాఖ మార్పులు చేసింది. ప్రసాదాలను ప్రైవేటు వ్యక్తులు, క్యాటరింగ్ సంస్థలతో తయారు చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. జపాన్లో తెలంగాణ యువతకు నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ కీలక ముందడుగు వేసింది. జపాన్కు చెందిన పోగ్లీ కంపెనీ లిమిటెడ్తో మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈరోజు జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్కు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వెళ్లనున్న నేపథ్యంలో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఈరోజు నుంచి 24వ తేదీ వరకు ఉత్తర దక్షిణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎన్వెలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వెలప్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: Well, that was an amazing song by Ayushman Khurrana ji. Well, now the time for the agla call. Hello.
1: हेलो रेम्बो, गुड आफ्टरनून, आदाब मैडम जी।
0: जी, गुड आफ्टरनून. आपका नाम?
1: जी शेर खान बोल रहा हूँ, अमन नगर से। सभी सुनने वाले भाई बहनों दोस्तों को भी प्यार भरा सलाम आदाब। अल्लाह से दुआ करता हूँ आप सभी को हमेशा खुश रखे, आबाद रखे और हर दिन फेस्टिवल की तरह मनाने की हिदायत दे हमको।
0: जी हाँ जी. आपका फेवरेट फेस्टिवल कौन सा है?
1: जी मेरा फेवरेट फेस्टिवल है रमजान मुबारक, जो हमारा आता है ना, तीस
0: जी
1: दिन
0: जी
1: 30 रोजे, कभी 29 होते हैं,
0: जी
1: रमजान और बकरीद है। रमजान में बहुत अच्छा लगता है मैडम, रोजे होते हैं, तरावी होती है, पूरा बरकत वाला माहौल। फिर रोजे रखने के बाद फिर जब ईद का दिन आता है तो हर किसी से मिलना मिलाना, सारे शिकवे गिले भुला के अपने सारे गम दूर करके एक मिलने का, एक बहुत खुशी का दिन होता है। और मुहर्रम में
0: जी
1: हम नया साल मनाते हैं, मुहर्रम उल मुबारक में बकरीद ईद है, रमजान उल मुबारक है। रमजान में एक शबे कद्र की रात आती है, ताक रातों में तलाश करते हैं। तो ये
0: जी जी
1: फेस्टिवल
0: बहुत
1: है
0: अच्छी बात.
1: हमारे, बहुत मुबारक।
0: जी
1: और हमारे मुमताज बाजी को भी प्यार भरा सलाम, मोहम्मद अफजल
0: जी जी
1: साहब को,
0: थैंक यू फॉर
1: शकील भाभी
0: कॉलिंग.
1: को,
0: बहुत धन्यवाद.
1: आपने वक्त दिया मैडम, थैंक यू।
0: जी, धन्यवाद. विल टेक आर नेक्स्ट कॉलर. हेलो.
2: हेलो हेलो,
0: जी, आपका नाम?
2: मेरा नाम वॉलेट प्रभा कर रहा हूँ।
0: जी, बहुत स्वागत है आपका हेलो रेनबो में. आज का टॉपिक आपने सुना है?
2: हाँ सुना सुना, कौन सा फेस्टिवल पसंद है?
0: जी हाँ, बताइए.
2: ऑन एयर मैडम,
0: जी, ऑन एयर है आप. जी, बताइए.
2: అయితే ఫెస్టివల్స్ లో అంటే దసరా ఎక్కువగా చేస్తాం, దసరా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఆయుధ పూజను బళ్ళకి పూజలు చేసుకుంటాం.
0: అవును.
2: దాని తర్వాత సంక్రాంతి, మా మెహర్ బాబా చెప్పినట్టుగా పోలిశెట్టి మెహర్ బాబా గారు చెప్పారు సంక్రాంతి గురించి, మొత్తం పాఠమే చెప్పాడు ఆయన,
0: అవును.
2: అది కూడాను. తర్వాత అన్నిటికన్నా మెయిన్ నాకు ఇంకోటి ఇష్టమైంది ఏమిటంటే రంజాన్ పండుగ అమ్మా.
0: ఓకే.
2: రంజాన్ ఎందుకంటే ఆ 1 మంత్ కూడా అట్మాస్ఫియరే వేరే విధంగా ఉంటుంది. ఎక్కడ ఓల్డ్ సిటీలో,
0: అవును,
2: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అట్మాస్ఫియర్ అలాగా ఉంటుంది అనమాట, వాతావరణమే.
0: అవును.
2: 1 మంత్ కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఆ రంజాన్ రోజు కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్, వాళ్ళు పిలుస్తారు కూడా,
0: ఓకే,
2: వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుంటాం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.
2: కానీ ఆ 1 మంత్ మాత్రం చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది.
0: అవునండి.
2: వేరే నెలలో అలా ఉండదు అంత దీనిగాను.
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్
2: ఓకే,
0: కాలింగ్.
2: థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్
0: థ్యాంక్ యూ
2: యూ
0: సో మచ్.
2: ప్రభాకర్.
0: విల్ టాక్ టు అవర్ నెక్స్ట్ కాలర్. హలో,
3: గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా.
0: గుడ్ ఆఫ్టర్నూన్.
3: మేరా నామ్ రమణయ్య.
0: జీ రమణయ్య జీ, స్వాగత్ హై ఆప్కా హలో రెయిన్బో మే. ఆప్కా ఆజ్ ఆజ్ కా టాపిక్ ఆప్నే సునా హై?
3: హ్యాం సునా సునా.
0: జీ బతాయే.
3: కోసా ఫెస్టివల్ అచ్చా హోతా హై కో.
0: జీ
3: మేరా పసంద్ హై తో సంక్రాంతి, సెకండ్ తో దసరా.
0: జీ
3: సంక్రాంతి కాక తో 3 రోజు కర్తి, 3 రోజు

0: भी अच्छा करती हूँ
1: जी।
0: ये दशहरा भी 10 रोज करते हैं हमारा वास्तविक कन्या परमेश्वर कर को
1: जी।
0: చేస్తాము
1: ఓకే
0: బాగా మాకు రాయలసీమలో అయితే ఇంకా బాగా మెరవణలు అవి ఇవి అన్ని చాలా బాగా చేస్తారు తొట్టి మెరవణి క్రాకర్స్ కాల్చడము అమ్మవారిను దుర్గాష్టమి రోజు దున్నపోతున్నాం వేరే మహిషాసుర మర్దిని అని చెప్పేసి వేరే చెక్క దాంతో ఏదైనా తయారు చేసి దాన్ని నరుకుతారనమాట అమ్మవారిని నరికినట్టు అట్లా చేస్తారమ్మా
1: అది
0: ఓకే నాన్న
1: ఓకే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్
0: థ్యాంక్ యూ నాన్న
1: सो सुनते रहिए आकाशवाणी 101.9 एफएम रेनबो रेनबो के साथ है लाइफ है रंगीन। तेलंगाना राष्ट्र में वोटर
2: ईद यूंग किंग खान जयो हनी सिंगर

माइंडेड अरे मेरी जैसे डांस

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. నౌ హియర్ ఇస్ అవర్ నెక్స్ట్ కాలర్. హలో.
2: హలో మేడం.
1: జీ
2: నామ క్యా హై మేడం?
1: జీ మేరా నామ హై ఆజయ అభిజ్ఞా.
2: జయ శ్రీ కీ. సమ్జి థోడా ఆప్కి ఆవాజ్ ఆప్కి ఆవాజ్ మిల్తీ జూల్తీ
1: హై. జీ
2: ఆప్కి ఆవాజ్ జయ శ్రీ కీ ఆవాజ్ మిల్తీ జూల్తీ హై.
1: జీ జీ जी. आज का टॉपिक,
2: हाँ बोलिए,
1: आज का टॉपिक है आपका फेवरेट फेस्टिवल कौन सा है?
2: मेरा फेवरेट फेस्टिवल मैडम, हम तो हर त्योहार बहुत दिल से मनाते. अभी शेर खान भाई को लेते ना, उनको मेरा तहे दिल से सलाम बहुत बहुत शेर खान भाई को. अरे अभी उन्होंने बोले थे ना, सभी ईद बहुत दिल से मनाते, हम अच्छा मनाते बोल के. हमारे तो हर ईद हमारे को फेवरेट है.
1: जी
2: प्रभाकर भाई भी बोले थे ना, उन्होंने रमजान बहुत अच्छा लगता है ना, तो हर ईद तो हम बहुत खुशी से दिल से मनाते.
1: जी
2: बहुत अच्छा लगता है.
1: जी बहुत अच्छा.
2: एक गाने की रिक्वेस्ट है मैडम, डाल सकते क्या?
1: जी बताइए.
2: ये गाना याद न जाए जाके ना जो दिन दिल क्यों बुलाए, ये पुराना गाना है.
1: जी मैं कोशिश करूंगी डालने के लिए. जी धन्यवाद कॉल करने के लिए.
2: शुक्रिया.
1: Here is our next caller. Hello.
3: Hello. Good afternoon, Ji.
1: Ji, good afternoon.
3: मेरे नाम रेनुका है.
1: जी रेनुका जी. हेलो रेनु, में आपका स्वागत है. आज का टॉपिक आपने सुना है?
3: सुना है.
1: जी आपका फेवरेट फेस्टिवल कौन सा है बताइए.
3: ओणालु और दीपावली बहुत पसंद है.
1: जी
3: बोनाल के दिन बोनम अम्मा को समर्पण करते हैं ना, वो बहुत अच्छा लगता है.
1: जी जी.
3: और दीपावली के दिन लक्ष्मी माता को पूजा करते हैं.
1: जी हाँ.
3: वो बहुत अच्छा है.
1: जी
3: yeah.
1: जी थैंक यू फॉर कॉलिंग. वेल वी विल डाइव इनटू आवर नेक्स्ट ब्यूटीफुल ट्रैक. सुंदरी आकाशवाणी 101.9 FM रेनबो. रेनबो के साथ है, लाइफ है रंगीन.

0: त्योहार हैं जिसका अलग अलग दृष्टि से महत्व है, और हमारे ये जो त्योहार हैं इनका शास्त्रोक्त आधार है और इसके लिए वैज्ञानिक कारण भी है।
1: जी हाँ।
0: तो इन सभी त्योहारों में दीपावली का त्योहार मुझे बहुत ज्यादा भाता है, और वो इसलिए भाता है कि दीपावली की जो तैयारी हमको करनी होती है ये विजयादशमी यानी कि दशहरे के पहले से ही प्रारंभ हो जाती है।
1: जी हाँ।
0: सबसे पहले तो विजयादशमी के पहले से ही हम घर को स्वच्छ रखने के लिए एक मुहिम चलाते हैं, घर को रंग देना होता है, घर को स्वच्छ करना होता है, घर के अनावश्यक वस्तुओं को बाहर फेंकना होता है। तो ये सब विजयादशमी के पहले से ही दीपावली की तैयारी इस प्रकार प्रारंभ हो जाती है। और ये स्वच्छता का प्रतीक है, हमारी मान्यता इस प्रकार की है कि जिस घर में स्वच्छता होती है उस घर में लक्ष्मी जी का वास होता है।
1: जी, बहुत अच्छी बात कही है आपने।
0: हाँ जी, तो ये लक्ष्मी जी का वास हमारे पास में हमारे घर में अगर से हमको चाहिए तो हमको हमारा घर शुभ्र रखना चाहिए यानी कि स्वच्छ रखना चाहिए, और उसकी तैयारी हम पहले से करते हैं। और दीपावली ये जो त्योहार है, ये जो पर्व है, ये 5 दिन का होता है। पहले दिन तो धनत्रयोदशी कहा जाता है, उसके पश्चात वाले अगले दिन जो है नरक चतुर्दशी, उसके बाद में होता है अमावस्या, अमावस्या के दिन ही लक्ष्मी का पूजन होता है, उसके पश्चात बलि प्रतिपदा, और उसके पश्चात होता है सबसे ज्यादा महत्व का त्योहार भैया दूज।
1: जी हाँ, भाई दूज। जी
0: हाँ, भाई दूज का जो त्योहार है ना वो इसका इतना ज्यादा महत्व है कि जिस दिन भाई अपने बहन अपने भाई से कहती है कि तुम्हारा जो कर्तव्य है कि मेरी रक्षा करना, इसको तुम ठीक ढंग से निभाना, इसकी वो याद करवाती है भाई को। तो भैया दूज के दिन ये ऐसे ही केवल आरती उतारना या कुछ भेंट वस्तु देना ये इतना यहाँ तक सीमित नहीं है।
1: जी हाँ।
0: बहन अपने भाई को उसके कर्तव्य के बारे में स्मरण दिलाती है। तो ऐसे ये जो हमारे त्योहार हैं हर दिन का अलग अलग महत्व होता है।
1: जी
0: तो
1: हाँ।
0: विशेष करके दीपावली ये तो 5 दिनों का त्योहार है, विशेष करके उसमें लक्ष्मी पूजन जिस दिन होता है उस दिन तो लक्ष्मी की आराधना की जाती है और लक्ष्मी जी से प्रार्थना की जाती है कि हमारे घर में वो बनी रहे
1: जी
0: और हमारे घर में लक्ष्मी की वृद्धि हो यानी के रुपयों की वृद्धि हो, अर्थ अर्थ आर्थिक दृष्टि हम आर्थिक दृष्टि से हम संपन्न बने, इस यह प्रार्थना उस दिन की जाती है।
1: जी जी धन्यवाद, बहुत बहुत धन्यवाद, बहुत अच्छी बातें कही हैं आपने। थैंक यू फॉर कॉलिंग।
0: आभारी हूँ।
1: जी, विल टेक अ नेक्स्ट कॉलर। हेलो,
2: राधे राधे।
1: जी राधे राधे, आज का टॉपिक
2: हेलो,
1: आपने सुना है।
2: బాగున్నామండి,
1: మీ పేరు?
2: మురళి అండి.
1: నమస్కారం అండి.
2: నమస్కారం.
1: విన్నారా ఇవాళ టాపిక్?
2: విన్నానండి.
1: చెప్పండి.
2: మీరు టాపిక్ పండుగల గురించి చెప్పారు.
1: అవును,
2: పండుగల గురించి ప్రశ్న వేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్స్ కోసం చేశారు కదా,
1: ఓకే,
2: అప్పుడు మీ లోపల ఒక హాస్యము ఒక ఆనందంలా మీ కంఠస్వరంలో అనిపించింది.
1: ఓకే,
2: అయితే అదే హాస్యం ఇప్పుడు పండుగ కోసం అడిగారు కానీ మీరు పండుగలా లేరని చెప్పేసి చిన్న బాధ.
1: కొంచెం
2: మీరు అదే విధంగా హాస్యంగా మీరు అడిగితే పండుగల కోసం చెప్తే కూడా అంతే పండుగలా ఉండాలి కదండి అభిజ్ఞ గారు.
1: అవునండి, చెప్పండి మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి?
2: ఫెస్టివల్ అంటే ఒకటి ఏంటంటే దసరా. మీరు దసరా చూడండి, ఆర్టీసీ బస్సులు ఒక పెళ్లి కూతురులా ముస్తాబయ్యి వెళ్తుంటాయి, బాగా అనిపిస్తుంది. అలాగే దివాళీ అప్పుడు ప్రతి దుకాన్ని చూడండి, ఒక సుందరంగా ఒక పెళ్లి కూతుర్ని అమర్చినట్టుగా ఉంటుంది. ఆ విధంగా కళాకాంతులు ఆ విధంగా దివాళీ అనిపిస్తుంది. అలాగే సంక్రాంతి కూడా పంట పొలాలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిలో సంబరము చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఆ పండుగలు అనేది పండుగల నాడు రాదు అభిజ్ఞ. ఒకటి ఏంటంటే అందరు ఒకతాన కలిసినప్పుడు వాళ్ళ లోపల నవ్వులు, ఆ నవ్వుల్లోనే పండుగ ఉంటుందని నా భావన.
1: అయితే
2: ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఈ పండుగలన్నీ ఈ మన తెలుగు అంటే తెలుగు హిందీ ముస్లిం అని కాకుండా అన్ని పండుగలు మన పండుగలే కానీ ముస్లిం పండుగలే కానీ

0: క్రైస్తవ పండుగలే గాని ఈ పండుగలన్నీ ఎప్పుడు వస్తాయంటే మా ఇంట్లో అందరు పుట్టినరోజు ఉన్నప్పుడు, మా పెళ్లి రోజు అప్పుడు. ఈ పండుగలన్నీ ఒకే రోజు ఉన్నట్టు అనిపిస్తాయి
1: నాకైతే.
0: ఆ విధంగా సంబరంగా ఉంటాం మా కుటుంబము. నువ్వు ఇది యాడ్ చేసినందుకు నాకు సంతోషం అనిపించింది. నేను అడిగినందుకు, నీ చిరునవ్వు అందించినందుకు కూడా నాకు సంతోషము. హ్యావ్ ఏ గ్రేట్ డే. వీలైతే ఒక సాంగ్ ప్లే చేస్తామని అనుకుంటున్నాను.
1: చెప్పండి చెప్పండి.
0: అయితే ధీరే ధీరే ఆప్ మేరే దిల్ కే మహిమా హో గయే.
1: ఓకే అండి, నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఆగే బడితే హమారీ అగ్లీ ట్రాక్ యార్.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

అలా అలా అలా ఒక మంచి పాటతో మే ముందుకు వచ్చేసింది. ఇలా మీ ఆర్జే లక్కీ జష్నే హైదరాబాద్తో మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జష్నే హైదరాబాద్లో మరి ఈరోజు ఏం మాట్లాడబోతున్నాను అంటే తాలింపు. ఎంత సువాసన కదా. కొంతమంది తాలింపు వేస్తూ ఉంటే ఎక్కడికో చాలా దూరం ఆ స్మెల్ వ్యాపించేస్తూ ఉంటుంది కదా. అబ్బా వీళ్ళ ఇంట్లో ఎప్పుడు వంట చేసినా తాలింపులు గుమగుమలాడిపోతాయని. కొన్ని తాలింపులు మనం స్మెల్ చూస్తున్నప్పుడు వెంటనే మనకు ఆకలేస్తుంది, వాళ్ళు ఏం వండుతున్నారో తినేయాలని. ఆ తాలింపు వాసనకే నోరూరిపోతుంది కదా. అయితే ఈ తాలింపు ఎందుకు వేస్తారు మన భారతీయ వంటల్లో అనే దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన వంటింట్లో రోజు వినిపించే ఒక చిన్న చిటపట అనేటువంటి శబ్దం, ఆ శబ్దం వినగానే వంట అయిపోతోంది ఇంకా తినడమే ఆలస్యం అనిపిస్తుంది అన్నమాట, అదే తాలింపు. కొంచెం నూనె నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇలాంటివన్నీ వేస్తాం. అవి వేడికి చిటపటలాడుతూ ఉంటే వచ్చే వాసన వంటింటినే కాదండి, ఇల్లంతా నింపేస్తుంది. పప్పైనా చారైనా కూరైనా చివరిలో తాలింపు పడితేనే ఆ రుచి ఒక్కసారిగా మారిపోతుంది. చిన్నప్పటి నుంచి మనం చూస్తున్న ఈ తాలింపు వెనుక ఉన్న మన పాత వంటింటి పద్ధతి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అంతేనా, ఇంకా చాలా చెప్తాను. కరివేపాకు కేవలం స్మెల్ కోసమేనా? అలాగే కాశ్మీరీ వంటల్లో మసాలాల ప్రత్యేకత ఏంటి? బంగాళాదుంప అసలు మన వంటింట్లోకి ఎలా వచ్చి చేరిందబ్బా? ఇవన్నీ మాట్లాడతాను. మరి ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ. తాలింపు ఘుమఘుమల గురించి మాట్లాడుతున్నాను కదా. అయితే తాలింపు అంటే కేవలం టేస్ట్ కోసం మాత్రమే వేస్తారా? కాదండి.

అందులో వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో చాలా అంటే చాలా పోషకాలు ఉంటాయి వాటిలో. ఎగ్జాంపుల్కి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పప్పులు, వీటిలో మన బాడీకి ఉండేటువంటి అంటే ఉపయోగపడేటువంటి పోషకాలు ఉంటాయి. జీలకర్ర, ఇంగువ లాంటివి చాలామందికి డైజెషన్ అంటే ఇబ్బంది పడే వాళ్ళకి, జీర్ణక్రియ అవ్వకుండా ఇబ్బంది పడే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయట. కరివేపాకులో ఉండేటువంటి కొన్ని విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్, వీటి వల్ల కూడా డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుందట. అన్ని ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి అని చెప్పడం మాత్రం సరైంది కాదండి. మనం ఉపయోగించే నూనె లేదా నెయ్యి పరిమాణం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం పోపు వేసేసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేయడం అనేదే కాకుండా మనం వాడేటువంటి నూనె, నెయ్యి కూడా అంటే ఎంత వేస్తున్నాం మనం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే అంటే ఈ తాలింపు అనేది ఒంటి అంటే ప్రతి ఇంటికి కూడా, ప్రతి వంట ఇంటికి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. చెప్పాలంటే మన దేశంలోనే ప్రాంతాన్ని బట్టి మారిపోతూ ఉంటుందంట. మన తెలుగు ఇళ్లల్లో ఆవాలు, మినపప్పు,

0: అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే అంటే ఈ తాలింపు అనేది ఒంటి అంటే ప్రతి ఇంటికి కూడా, ప్రతి వంట ఇంటికి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. చెప్పాలంటే మన దేశంలోనే ప్రాంతాన్ని బట్టి మారిపోతూ ఉంటుందంట. మన తెలుగు ఇళ్లల్లో ఆవాలు, మినప్పప్పు, అలాగే శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే చాలామందికి తాలింపు ఎక్కువగా కనిపిస్తూ ఉంటే అది చూడటానికి కూడా మనకి ఆశ, అంటే చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది, తినడానికి కూడా మనకి నోరు ఊరుతూ ఉంటుంది అనమాట. ఎంత బాగుంటుందో ఇది తింటే అనే ఆలోచన వస్తుంది చూడగానే. కొన్ని వంటల్లో జీలకర్ర, ఇంగువ వేస్తాం, మరికొన్ని వాటిల్లో నెయ్యి, జీలకర్ర వేసి తాలింపు పెడుతూ ఉంటాం. అంటే మన వంటింట్లో తాలింపు ఒకేలా ఉండదు. ఏ ప్రాంతంలో ఏ పదార్థం ఎక్కువగా దొరుకుతుందో, అక్కడి వాళ్ళకి ఏ రుచి ఇష్టమో దానికి తగ్గట్టుగానే తాలింపు కూడా మారిపోతూ ఉంటుంది. నాకు అనిపించేది ఏంటి అంటే తాలింపు మన వంటింట్లో ఒక చిన్న పని, దాని వెనుక మాత్రం చాలా జ్ఞాపకం ఉంటుంది. అమ్మ వంట చేస్తూ ఉంటే ఆవాలు చిటచిటలాడే శబ్దం, కరివేపాకు వేస్తే వచ్చే ఆ స్మెల్, ఇవన్నీ మన బాల్యాన్ని కూడా గుర్తు చేస్తాయి. ఇప్పుడు వంట చేయడానికి చాలా అంటే చాలా కొత్త పద్ధతులు వచ్చేసాయి, కానీ తాలింపు మాత్రం మన వంటింటిని వదలలేదు. ఎందుకంటే అది కేవలం మనం వండేటువంటి వంటకి రుచి వాసన ఇచ్చేది మాత్రమే కాదు, మన ఇంటి భోజనానికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని కూడా ఇస్తుంది. అందుకే ఆవాలు చిటపటలాడిన ప్రతిసారి మన వంటింటి పాత కథ మళ్ళీ మళ్ళీ మొదలవుతూనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఇదండి మరి తాలింపు గురించి నేను చెప్పిన ముచ్చట్లు. అయితే కరివేపాకు అనేది అంటే ఆ చెట్టు నుంచి ఆకునెల తుంపుతున్నప్పుడే ఒకలాంటి స్మెల్ వస్తుంది. మరి స్మెల్ కోసం మాత్రమే మనం, అంటే ఏదైతే మనం ఆహారం వండుతున్నామో దానికి మంచి స్మెల్ రావాలని మాత్రమే మనం కరివేపాకుని యూజ్ చేస్తున్నామా? చాలామంది కరివేపాకుని తీసి అలా పక్కన పడేస్తూ ఉంటారు, కానీ దానివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది మాత్రం తెలుసుకోరు. దీని గురించి మాట్లాడతాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: Hey, do

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్నే హైదరాబాద్లో నేను మీ ఆర్జే లక్కీ. కరివేపాకు అంటే చాలామందికి ముందు గుర్తొచ్చేది ఏంటి అంటే దాని స్మెల్. పప్పైనా చారైనా కూరైనా తాలింపు వేస్తూ చివరిలో కరివేపాకు వేస్తే ఆ వాసన వంటింటికి ఒక ప్రత్యేకమైనటువంటి రుచిని తెస్తుంది, వంటకి మరింత టేస్ట్ని తీసుకొస్తుంది. అందుకే కొంతమంది కరివేపాకుని అంటే కొంతమంది కరివేపాకుని తినకుండా పక్కన పెట్టేస్తారు. కానీ మన పెద్దలు వంటలో కరివేపాకుని ఊరికే వేయలేదండి. టేస్ట్తో పాటు ఆహారంలో సహజంగా ఉండే ఒక ఆకు కూరగా కూడా దానికి చోటిచ్చారు. మన దక్షిణ భారత వంటల్లో కరివేపాకు చాలా అంటే చాలా ముఖ్యంగా ఉండటానికి కూడా ఇది ఒక కారణమట. కరివేపాకులో కొన్ని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయట. ముఖ్యంగా ఆకులో ఉండేటువంటి సహజమైన పదార్థాలు శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడడంలో హెల్ప్ చేస్తుంది అని ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిశోధనలు కూడా చెప్తున్నాయనుకోండి. జీర్ణక్రియకు కూడా కరివేపాకు ఉపయోగపడుతుందని మన పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు. అయితే కరివేపాకు తింటేనే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి, షుగరు లేదా కొలెస్ట్రాల్ అదుపులోకి వచ్చేస్తుంది అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. అది మన రోజువారీ ఫుడ్లో భాగంగా తీసుకుంటేనే ఒక మంచి ఆకుకూరగా చూడటం అనేది మంచిదన్నమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కరివేపాకుని మనం ఎక్కువగా తాలింపులోనే చూస్తాం. వేడి నూనెలో కరివేపాకు పడగానే వచ్చే ఆ చిటపట శబ్దం, ఆ స్మెల్ ఆ వంటకి మంచి టేస్ట్ని ఇచ్చేస్తాయండి. పచ్చళ్లల్లో, పొడుల్లో, చట్నీల్లో కూడా కరివేపాకుని ఉపయోగిస్తాం. కొంతమంది కరివేపాకు నచ్చలేదని తీసి పక్కన పెడతారు. కానీ తినగలిగితేనే తినడం మంచిది. ఎందుకంటే కరివేపాకులో ఉండే పోషకాలు మనకి అందాలి అంటే దాన్ని కేవలం అలంకరణగా మాత్రమే వంటల్లో వేయడం అనేది కరెక్ట్ కాదు. నిజానికి మన వంటింట్లో కరివేపాకు ఒక చిన్న ఆకు మాత్రమే, కానీ దాని కథ మాత్రం పెద్దదన్నమాట. మన అమ్మమ్మలు, నానమ్మలు వంట చేసేటప్పుడు కరివేపాకు లేకుండా తాలింపు ఉంచేవారే కాదు, ఊహించేవాళ్లే కాదు. ఇప్పుడు మనం వంట త్వరగా అయిపోవాలని చూస్తున్నా ఆ చిన్న ఆకుని మాత్రం మన వంటింటి నుంచి తీసేయలేదు. మంచి రుచి, మంచి స్మెల్లు, చాలా పోషక విలువలు ఇవన్నీ కలిపిన మన సాంప్రదాయ వంటింటి గుర్తే కరివేపాకు. అందుకే ఇక నుంచి పప్పులోనో చారులోనో కరివేపాకు కనిపిస్తే ఇది తీసి పారేసేది అని కాకుండా మన వంటింట్లో రుచి కలిగించే ఒక పార్ట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మాట్లాడతాను, పాట తర్వాత వింటూనే ఉండండి. ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్నే హైదరాబాద్లో. మరి కాశ్మీరీ వంటల్లో మసాలాల ప్రత్యేకత ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను. కాశ్మీర్ అంటే మనకి ముందుగా మంచు కొండలు, అందమైన లోయలు ఇవన్నీ గుర్తొస్తాయి కదా ఫ్రెండ్స్. కానీ కాశ్మీర్ వంటకాల గురించి మాట్లాడామనుకోండి, అక్కడి మసాలాల వాసన కూడా అంతే ప్రత్యేకంగా అనిపిస్తుంది. మనం సాధారణంగా వంటల్లో కారం ఎక్కువగా ఉండాలి అని అనుకుంటాం కదా, కానీ కాశ్మీరీ వంటల్లో మసాలాలు కేవలం కారం కోసం కాదుట, వంటకి మంచి వాసన, ప్రత్యేకమైనటువంటి టేస్ట్ రావడానికి చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సోంపు, ఎండు అల్లం, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, కాశ్మీరీ మిరపకాయ, ఇలా ఒక్కో మసాలా ఒక్కో టేస్ట్ని తీసుకొస్తుంది. అందుకే కాశ్మీరీ వంటకం తింటే ముందుగా మనకి ఏంటి ప్రత్యేకంగా అనిపిస్తుంది అంటే కాశ్మీరీ మసాలా అన్నమాట. మరి అక్కడి వంటల్లో సోంపు, ఎండు అల్లం వాడటం చాలా అంటే చాలా ప్రత్యేకం. ముఖ్యంగా కొన్ని కూరల్లో సోంపు పొడి వేస్తే ఆ వచ్చేటువంటి లైట్గా ఉండే స్మెల్, ఆ టేస్ట్, ఎండు అల్లం ఇచ్చేటువంటి ఆ ఘాటు రెండూ కలిసి ఆ వంటలకి ఒక ప్రత్యేకమైన రుచిని తీసుకొస్తాయి. రోగన్ జోష్, ఎక్నీ, గోస్ట్ బా లాంటి వంటకాల్లో ఈ మసాలాల కలయిక అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే కాశ్మీరీ మిరపకాయను కూడా కేవలం కారం కోసం కాకుండా మంచి కలర్, వాటి స్మెల్ కోసం వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే అక్కడ వంటకాలు చూడటానికి చాలా అందంగా, తినటానికి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇక అక్కడ తెలిసిందే మీ అందరికీ, కుంకుమ పువ్వు కూడా చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అక్కడ కుంకుమ పువ్వు కహ్వా లాంటి పానీయాల్లో, కొన్ని అన్నం లాంటి అంటే అన్నంతో తయారు చేసేటువంటి తీపి వంటకాల్లో ఈ కుంకుమ పువ్వు వేస్తే దాని సువాసన, రంగు ఆ వంటలకి ఒక ప్రత్యేకమైనటువంటి లుక్తో పాటు రుచిని తీసుకొస్తుందన్నమాట. అయితే కాలక్రమంలో ఆసియా, పర్షియా వంటి ప్రాంతాల వంట పద్ధతుల ప్రభావం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడి వంటల మీద. చరిత్రలోకి వెళ్తే కాశ్మీర్ ముఖ్యమైనటువంటి ఎక్కువగా వ్యాపార మార్గాల్లో ఉండటం వల్ల అక్కడి ఆహారంలో కూడా ఎన్నో రుచులు కలిసినట్టుగా మనకి తెలుస్తుంది. సో కాశ్మీరీ వంటల్లో మసాలా అంటే కేవలం కారం అని మాత్రం అనుకోవద్దు, ఒక వంటకానికి గుర్తింపు ఇచ్చేటువంటి ఒక స్మెల్ అన్నమాట. మన దగ్గర పప్పులో తాలింపు వాసన ఎలా మనకు ఇంటి భోజనాన్ని గుర్తు చేస్తుందో, కాశ్మీర్ వంటల్లో సోంపు, ఎండు అల్లం, యాలకులు, కుంకుమ పువ్వు ఇలాంటివన్నీ కూడా ఆ ప్రాంతపు ప్రత్యేకతని మనకి పరిచయం చేస్తాయి. ఒక వంటకాన్ని మనం ప్రత్యేకంగా చేసేది అందులో వేసేటువంటి పదార్థాల సంఖ్య వల్ల కాదండి, వాటిని మనం ఎంత పరిమాణంలో వేస్తున్నాం, ఏ టైంలో ఎలా ఉపయోగిస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. కాశ్మీరీ వంటలు మనకి చెప్పే అందమైన విషయం ఏంటో తెలుసా? ఇదే. మసాలా ఎక్కువైతే రుచి కాదు, సరైన మసాలా సరైన మోతాదులో ఉంటేనే ఆ వంటకి రుచి వస్తుందన్నమాట. సో ఇదండి, ఇంకా మాట్లాడతాను ఒక పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.
1: జాగ్తే రహో, జాగ్తే రహో.
2: सिर्फ जागते नहीं सजग रहो.
1: सिर्फ रातों में नहीं, जिंदगी के हर मोड़ पर सजग रहना है.
2: अफवाहों से,
1: धोखाधड़ी से
2: जागरूक होना है अपने अधिकारों के प्रति,
1: अपने जिम्मेदारियों के प्रति.
2: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से.
1: सजग भारत,
2: जागरूक भारत,
1: सशक्त भारत.
2: सुनिए सजग भारत
1: सोमवार सुबह 11:30 पर सिर्फ एफएम रेनबो 101.9 पर. सजग भारत,
2: जागरूक बनिए,
1: सजग रहिए.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటిసి లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్ట్నే హైదరాబాద్లో మరి బంగాళదుంప మన వంటింట్లోకి ఎలా వచ్చింది అనే కథ గురించి చెప్తాను. బంగాళదుంప అంటే మన వంటింట్లో లేని రోజు చాలా అంటే చాలా అరుదు కదా, ఎందుకంటే కంపల్సరీగా అందరి ఇళ్లలో ఉంటాయి. కూరలో వేయచ్చు, బిర్యానీలో కలపచ్చు, సమోసాలో పెట్టచ్చు, దోశలో మసాలాగా వాడచ్చు. ఇలా ఈ వంటకం ఎందులో వేసా అంటే ఏ వంటకంలో దీన్ని వేసినా కూడా ఆ రుచికి చక్కగా కలిసిపోతుంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బంగాళాదుంప అసలు మన భారతదేశానికి చెందినది కాదు. దీని పుట్టినిల్లు దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత ప్రాంతం అన్నమాట. ఇది చాలామందికి తెలుసునా? నాకైతే తెలియదు, మీకు చెప్తే ముందు నేను తెలుసుకున్నానమాట. అక్కడి ప్రజలు చాలా కాలం క్రితమే దీనిని ఆహారంగా ఉపయోగించేవాళ్ళట. అక్కడ నుంచి సముద్ర ప్రయాణాల ద్వారా యూరోప్కి, ఆ తర్వాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకి చేరిందట. మరి మన దేశంలోకి ఎలా వచ్చింది అంటే 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వ్యాపారులు బంగాళదుంపని భారతదేశానికి తీసుకువచ్చారని చెప్తూ ఉంటారు. భారతదేశంలో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు అంటే ఇది మన భారతదేశంలోకి 17వ శతాబ్దంలో వచ్చింది అని చెప్పడానికి 1615లో అజ్మీర్లో జరిగిన ఒక విందులో దీని గురించి ప్రస్తావన వచ్చిందట. ముఖ్యంగా సూరత్, కర్ణాటక ప్రాంతాల్లో ఇది పండించడం అనేది మొదలైందట. అయితే అప్పట్లోనే మన ఇళ్లల్లో ప్రతిరోజు వాడే కూరగాయగా మారిపోలేదండి, నెమ్మదిగా సాగు పెరిగింది, కొత్త ప్రాంతాలకు వెళ్ళింది, చివరికి అలా అలా ప్రయాణించి మన వంటింట్లోకి వచ్చేసి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది బంగాళదుంప ఆలు అనమాట. ఇక్కడే బంగాళదుంప కథలో ఆసక్తికరమైనటువంటి విషయం ఒకటి ఉంది, అదేంటో పాట తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

బంగాళాదుంప మన వంటింట్లోకి ఎలా వచ్చింది అనే విషయం గురించి మాట్లాడుతున్నాను కదా. అసలు బంగాళాదుంప అనే కథ ఆసక్తికరంగా ఎలా మొదలైంది అంటే, మన భారతీయ వంటకాల్లోకి వచ్చిన తర్వాత అది మన రుచులకి తగ్గట్టుగా మారిపోయింది. ఒకసారి మన మసాలాలు, పసుపు, కారం, జీలకర్ర, కొత్తిమీర లాంటివి బంగాళాదుంపతో కలిసాయంటే ఎన్నో కొత్త వంటకాలన్నీ పుట్టుకొచ్చేస్తాయండి. ఆలు కూర, ఆలు పరాటా, సమోసా, మసాలా దోశ, ఆలు ఫ్రై, ఇలా ప్రాంతాన్ని బట్టి రూపం మారిపోయింది. అంటే బయట నుంచి వచ్చిన ఒక కూరగాయని మన వంటింటి రుచులకు తగ్గట్లుగా మనం మార్చేసుకుని చివరికి అది మన వంటల్లో సహజమైన భాగంగా మారిపోయిందన్నమాట. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మన చిన్నప్పటి నుంచి చూస్తున్న ఆలు కూడా ఒకప్పుడు మనకి కొత్తదే. సముద్రాలు దాటి వచ్చిన ఈ దుంప ఇన్ని శతాబ్దాల ప్రయాణం తర్వాత మన ఇంటి కూరగాయల బుట్టలో శాశ్వతంగా చోటు సంపాదించేసుకుంది. ఇదే మన భారతీయ వంటింటి ప్రత్యేకత అనిపిస్తుంది నాకైతే. కొత్తగా వచ్చిన పదార్థాన్ని కూడా మన రుచికి తగ్గట్టుగా మార్చుకుని దానితో కొత్త కొత్త వంటలు చేయడం అనేది మన వంట సంస్కృతిలోనో ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఈరోజు ఆలూని చూస్తే కేవలం ఒక కూరగాయగా కాకుండా ప్రపంచం మొత్తం చుట్టి మన వంటింటికి చేరిన ఒక చిన్న రుచికరమైన ఒక ట్రావెలర్ లాగా నాకైతే అనిపిస్తుంది. సో ఇదండి జస్ట్నే హైదరాబాద్లో మరి ఇప్పటి వరకు నేను చెప్పిన ముచ్చట్లు. తర్వాత పాట ప్లే చేస్తాను, పాట తర్వాత మనం న్యూస్ హెడ్లైన్స్ విందాం, ఆ తర్వాత ఇంకేముంది మనం డబుల్ కా మీఠాలోకి వెళ్ళిపోదాం, అప్పుడు కూడా బోర్డ్ అనే ముచ్చట్లు చెప్పడానికి నేను రెడీగా ఉంటాను. మీరు మాత్రం మిస్ చేయకుండా వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశ మార్గాలను తెరుస్తున్నాయని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశంలోని పారిశ్రామికవేత్తలకు, కొత్త భాగస్వామ్యాలకు, మార్కెట్లకు మార్గం సుగమం చేస్తాయని, యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని అన్నారు. దేశ యువత ప్రతిభ, నైపుణ్యాలు యావత్ ప్రపంచ విశ్వాసాన్ని గెలుచుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक विकसित भारत बनाने का.
0: కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, రోజ్గార్ మేళ ద్వారా ఉపాధి కల్పనలో పారదర్శకతతో పాటు ప్రభుత్వ నియామకాల్లో గణనీయమైన పెరుగుదల ఉందని అన్నారు. 3 ప్రధాన కేంద్ర నియామక సంస్థలైన యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా యూపీఏ ప్రభుత్వ హయాంలో 7,22,000 నియామకాలు జరగ్గా, నా ప్రభుత్వ 10 ఏళ్లకు హయాంలో దాదాపుగా 10,96,000 నియామకాలు జరిగాయని తెలిపారు. తలసరి కర్బన ఉద్గారాలలో భారత్ వాటా ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పర్యావరణం, వాతావరణ, గతిశీలత, భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలను తరచుగా అన్యాయంగా బాధ్యతలను చేస్తున్నారని తెలిపారు. ప్యారిస్లో జరిగిన COP21 శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రతిజ్ఞలను ముందుగానే విజయవంతంగా నెరవేర్చిన ఏకైక G20 దేశం భారత్ అంటూ ఉద్ఘాటించారు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ అసాధారణ పురోగతి సాధించిందని ప్రధానమంత్రి తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి, అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమి, మిషన్ లైఫ్ తదితర కార్యక్రమాల ద్వారా భారత్ ప్రపంచంతో కలిసి పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోందని చెప్పారు. పునరుత్పాదక ఇంధనంపై భారత్ ప్రధానంగా దృష్టి సారించిందని, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి తెలిపారు.
1: నాన్ ఫోసిల్ ఫ్యూయల్, సోలార్ ఎనర్జీ కెపాసిటీ, కార్బన్ ఎమిషన్ పర్ రోక్థామ్, హర్ పారామీటర్ పర్ భారత్ కీ పర్ఫార్మెన్స్ దునియా మే ఆజ్ సకారాత్మక రూప్ సే చర్చా కా విషయ హై.
0: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, అలాగే జీవుల పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారుగా 34,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదటి దశలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సహా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో శిక్షణా బృందాలు ప్రారంభానికి సంబంధించిన సన్నద్దతను సమీక్షించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 357,000 మందికి పైగా గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత దిశగా దేశ అభివృద్ధి ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు.

0: తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో

విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో రెండు తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ పొందిన రెండు సీట్ల శిక్షణా విమానాలను భారత వైమానిక దళానికి అప్పజెప్పింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడులు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణా విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందజేసింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ, విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలంటూ పిలుపునిచ్చారు. ఎర్ర సముద్రం ప్రాంతంలో తీవ్రమవుతున్న అనిశ్చితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, పౌరులు, ఆర్థిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు సహా సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై జరిగిన దాడులను ఖండించారు. పవిత్ర నగరమైన మక్కాపై దాడి చేసేందుకు యత్నించిన అనంతరం భారత్ ఒక ప్రకటన కూడా జారీ చేసిందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించే దిశగా సహకారం, సమన్వయంతో ముందుకు సాగుతామని భారత్, యుఏఈలు పునరుద్ఘటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యుఏఈ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహియాన్ ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం తదితర రంగాలతో భారత్, యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త చర్యలపై వారు చర్చించారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లోని ఐచి నగోయాలోని పలోమా మిజుహో స్టేడియంలో ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభోత్సవంలో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత మను భాకర్, షార్ట్ పుటర్ తజీందర్పాల్ సింగ్ తూర్ భారతదేశ పతాకదారులుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరిగే ఈ ఆసియా క్రీడలు, ఇందులో భాగంగా జరిగే 37 క్రీడల్లో 500 మందికి పైగా భారతీయ అథ్లెట్లు పోటీ పడనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మహేళలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. 7వ పైగా చర్చల్లో ఉన్న ఈ బిల్లు సెనెట్లో 86-11, ప్రతినిధుల సభలో 262-159 ఓట్ల భారీ ద్వైపాక్షిక మెజార్టీతో ఆమోదం పొందింది. ఉక్రెయిన్లో యుద్దాన్ని కొనసాగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అవసరమైన వనరులను అందకుండా చేయడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రముఖ అస్సాం గాయకుడు, సంగీత స్వరకర్త, సాంస్కృతికవేత్త జుబిన్ గార్గ్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని నేడు ఆ రాష్ట్రం ఈరోజు ఆయన్ను స్మరించుకుంటోంది. తన సంగీతంతో లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న జుబిన్ గార్గ్కు నివాళులర్పించేందుకు రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ರೇನ್ಬೋ 101.9. మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కమీటాలో మరి మీతో మాట్లాడడానికి చాలా ముచ్చట్లు తీసుకొచ్చాను. ముందుగా ప్రపంచంలో మాయమైపోతున్నటువంటి చేతిరాత కథ గురించి మాట్లాడుకుందాం. చాలామంది చేతిరాత అంటే మర్చిపోతున్నారనిపిస్తోంది కదా, ఎందుకంటే ప్రతీది ఇప్పుడు కంప్యూటర్స్, మొబైల్స్, వాటిలోనే టైపింగ్. ఏదైనా రాయాలి అంటే పెన్ను పేపర్ కంటే ముందే ఏం చేస్తున్నాం, ఫోన్ తీసేస్తున్నాం, ఒక మెసేజ్ టైప్ చేస్తున్నాం, ఒక నోట్ టైప్ చేస్తున్నాం, కంప్యూటర్లో పనిచేస్తాం. ఇలా మన రోజువారీ జీవితంలో టైపింగ్ అనేది ఒక భాగం అయిపోయింది. కానీ ఒకప్పుడు మన చేతి రాతే మన వ్యక్తిత్వానికి ఒక గుర్తింపు అండి. ఒక్కొక్కరి అక్షరాలు ఒక్కొక్కలా ఉండేవి. ఇప్పుడు మాత్రం స్కూలు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా చేత్తో రాసేటువంటి టైమే తగ్గిపోయింది. అందుకే చేతి రాత కనుమరుగైపోతుందా అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. చేతితో రాయడం అంటే అక్షరాలని కాగితంపై పెట్టడం మాత్రమే కాదండి, మన మెదడు ఒకేసారి ఆలోచనలను గుర్తించడం, దాన్ని అక్షరాలుగా మార్చడం, చేతి కదలికలని కంట్రోల్ చేయడం వంటి ఎన్నో పనులు చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఏదైనా ఒక విషయాన్ని చేతితో రాసేటప్పుడు టైప్ చేయడంతో కంపేర్ చేస్తే వాళ్ళు ఆ విషయాన్ని గుర్తుంచుకోవడంలో కొంత ప్రయోజనం ఉంటుంది అని చాలా పరిశోధనలు కూడా చెప్తున్నాయి. అందుకే చదువుకునే టైంలో నోట్స్ని పూర్తిగా టైప్ చేయడం కంటే ముఖ్యమైన విషయాల్ని చేత్తో రాసుకోవడం కొందరికి బాగా అంటే బాగా ఉపయోగపడుతుంది. అంటే టైపింగ్ అనే తప్పు అని కాదు, అవసరాన్ని బట్టి చేతిరాతకు కూడా మనం వాల్యూ ఇవ్వాలి అదన్నమాట. ఇంకా మాట్లాడతాను దీని గురించి, ఇంకా చాలా ముచ్చట్లు కూడా తీసుకొచ్చాను, అవన్నీ కూడా మీతో చెప్తాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

0: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కా మీఠాలో నేను మాట్లాడుతూ ఉన్నాను. టైపింగ్ ప్రపంచంలో మాయమైపోతున్నటువంటి చేతి రాత గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా. ఇక చేతి రాతకి చాలా అంటే ప్రత్యేకత ఉంది. మనం ఏదైనా ఒక మెసేజ్ని టైప్ చేస్తే అది అందరికీ కూడా ఒకే రూపంలో కనిపిస్తుంది కదా. కానీ చేత్తో రాసిన ఒక చిన్న చీటీ మాత్రం ఒక వ్యక్తిని గుర్తు చేస్తుంది కదా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళది ఒక్కో రకమైనటువంటి చేతి రాత కాబట్టి ఆ రాతని బట్టి ఆ వ్యక్తి ఎవరో అన్నది మనం గుర్తించగలుగుతాం. అమ్మ రాసిన కాగితం, నాన్న రాసిన చిరునామా, స్నేహితుడు ఇచ్చిన ఒక చిన్న నోట్, వాటిలో ఉన్న అక్షరాల కంటే ఆ చేతి రాత వెనుక ఉన్న మనిషి మనకు కనిపిస్తాడు. అందుకే ఈ డిజిటల్ ప్రపంచంలో కూడా చేతి రాతతో రాసిన ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డ్స్, అలాగే ఒక పర్సనల్ నోట్స్ ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఇవి కేవలం కమ్యూనికేషన్ కోసం కాదు, ఒక వ్యక్తి తన చేతితో వదిలి వెళ్ళినటువంటి గుర్తు అన్నమాట. అయితే చేతి రాత పూర్తిగా మాయం అయిపోవాల్సిన అవసరం లేదు. టైపింగ్ అనేది మన పనిని సులువు చేస్తోంది, వేగంగా చేసేలా చేస్తోంది, అలాగే కమ్యూనికేషన్ చాలా త్వరగా వెళ్ళేలా చేస్తుంది. అదే టైంలో మన చేతి రాత నెమ్మదిగా, అంటే మనలో నెమ్మదిగా ఆలోచించడం, రాసిన దాన్ని మళ్ళీ చదవడం, పర్సనల్గా ఆ ఫీల్ని మనం, అంటే అనుభూతిని మనం కలుగుతుంది కదా. అంటే ఖచ్చితంగా ఒకళ్ళు మనకి రాసిన లెటర్ చదువుతున్నప్పుడు ఒక ఫీల్ కలుగుతూ ఉంటుంది. అందుకే రోజంతా టైప్ చేసిన రోజుకి 2 నిమిషాలైనా పెన్ను పట్టుకుని మన చేతితో ఏదైనా రాసుకోవచ్చు. ఒక చిన్న నోట్ కావచ్చు, ఒక జ్ఞాపకం కావచ్చు, మనకి మనమే రాసుకున్న ఒక 2 వాక్యాలు కావచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో మన ఫోన్లు, కంప్యూటర్లు ఎన్నో విషయాల్ని భద్రపరుస్తాయి. కానీ మన చేతి రాతలో మనల్ని మనమే వదిలే ఆ చిన్న గుర్తుని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుంది. మన చేతి రాత మన ఐడెంటిటీ కదా, అంతే కదండి. సో ఇదండి మరి నిజంగానే ఈ ప్రపంచంలోంచి చేతి రాతని మాయం అయిపోకుండా చేసే బాధ్యత మన అందరి చేతుల్లో ఉంది. భవిష్యత్ తరాలు మరి చేతి రాతని మర్చిపోకుండా ఉండాలి అంటే మనం కూడా రాస్తూ ఉండాలి, మన పిల్లలకి కూడా నేర్పుతూ ఉండాలి. మరి మళ్ళీ మాట్లాడతాను ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. And somewhere between all these misunderstandings start అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా 2 పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి, ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 PM every day only on FM Rainbow 101.9.

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కమీటాలో నేను మాట్లాడుతున్నాను, మీ ఆర్జే లక్కీ. రూమర్స్ చాలా అంటే చాలా ఫాస్ట్గా పాకుతాయి. మనకి ఏదైనా ఒక కొత్త విషయం తెలిసిందంటే చాలు, అది నిజమా కాదా కన్ఫర్మేషన్ అనేది లేకుండానే ఇంకొకరికి చెప్పేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆసక్తికరమైన విషయం కానీ, భయం పెట్టేటువంటి న్యూస్ కానీ, చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి వార్త కానీ అయితే అది మరింత వేగంగా పాకుతుంది. దీనినే మనం రూమర్, తెలుగులో పుకారు అంటాం. ఒక వ్యక్తి దగ్గర మొదలైన మాట కొద్దిసేపటికి 10 మందికి, వాళ్ల ద్వారా వందలాది మందికి చేరిపోతుంది. అయితే రూమర్ నిజంగా ఉందా లేదా అన్నదానికంటే అది మనలో ఆసక్తి, భయం లేదా ఉత్కంఠ కలిగిస్తుంది అన్నదే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట. మన మెదడుకి అసంపూర్తిగా ఉన్నటువంటి సమాచారం, అంటే దాని గురించి మనకు ఒక క్లారిటీ అనేదే లేదు, కానీ దాని మీద ఒక ఆసక్తి ఉంటుంది. అందుకే ఒక విషయం పూర్తిగా తెలియకపోయినా మనకు తెలిసిన కొంత న్యూస్ని కలిపి ఒక అర్థాన్ని మనం తీసేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత దాన్ని ఇంకొకళ్ళకి చెప్పేటప్పుడు మనకి అర్థమైనట్టుగా చెప్తూ ఉంటాం. ఇలా ఒకళ్ళ నుంచి మళ్ళీ ఇంకొకళ్ళకి వెళ్లే కొద్దీ ఆ రూమర్ కాస్త ఏమవుతుందంటే చాలా చాలా చాలా మార్పులు చెందేసి ఇంకొక కొత్త న్యూస్గా తయారవుతుంది. చివరికి మొదట విన్న విషయం కంటే కూడా చాలా డిఫరెంట్గా మనకు తెలుస్తుంది. అందుకే రూమర్ మనకి అంటే వ్యాప్తి చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న మార్పుకి కారణం అవుతాడు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సాధారణమైనటువంటి మంచి వార్త కంటే కూడా భయం కలిగించేది, ప్రమాదం, గొడవ, హెల్త్కి సంబంధించింది, అలాగే డబ్బులకు సంబంధించిన వార్తలే మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తుంటాయి. ఎందుకంటే మన మెదడు ప్రమాదాన్ని త్వరగా గుర్తించడానికి సహజంగానే ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకే ఇది నిజమా అని ఆలోచించే లోపల ఇది జరిగిందట అంటూ మనం ఇతరులకి చెప్పేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ల వల్ల కూడా ఒక మాటని కొన్ని లక్షలాది మందికి చేరడం కూడా ఒక్క సెకండ్ చాలండి. కానీ వేగంగా చేరడం అంటే అది నిజం అవునో కాదో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది కదా. సో రూమర్లు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, కానీ వాటిని నమ్మాలా వద్దా అనేది కొంచెం టైం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాస్తవం ఏంటి అనేది తెలుసుకునేటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే రూమర్లు ఎందుకు అంత ఫాస్ట్గా వ్యాపిస్తాయనే దాని గురించి మళ్ళీ మాట్లాడతాను ఒక పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.
2: When the drums beat at Bonaloo, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people, and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.

వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కమీటాలో నేను మీ ఆర్జే లక్కీ. ఇది ఒక సీక్రెట్, ఎవ్వరికీ చెప్పొద్దు అని ఎవరైనా మనతో అంటే చాలు, అసలు విషయం ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి వెంటనే స్టార్ట్ అయిపోతుంది. నిజానికి ఆ విషయం మనకి అంత ముఖ్యమైనది కాకపోయినా ఎందుకు చెప్పకూడదు, అసలు ఏం జరిగింది అనే ఆలోచన మాత్రం మనసులో తిరుగుతూనే ఉంటుంది. మనకి తెలియని విషయం మీద మన మెదడుకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందట సహజంగానే. అందులోనూ దాన్ని సీక్రెట్గా ఉంచుతున్నారు అని తెలిసినప్పుడు ఆసక్తి మరింతగా పెరిగిపోతుంది కదా. దీనికి మన మెదడులో ఉండే ఒక సహజమైన లక్షణం కూడా కారణం. మనకి ఏదైనా ఒక సమాచారం పూర్తిగా తెలియకుండా మధ్యలో ఆగిపోయినప్పుడు దాన్ని పూర్తి చేసి తెలుసుకోవాలనేటువంటి తపన కలుగుతుంది. అందుకే ఏదో విషయం ఉంది కానీ చెప్పలేను అనే మాట మనలో మిగిలిపోయిన ఖాళీని చాలా పెద్దదిగా చేసేస్తుంది. ఆ ఖాళీని పూర్తి చేయాలి అంటే మనం ఊహించడం మొదలుపెట్టేస్తూ ఉంటాం. ఒక చిన్న విషయం చుట్టూ ఎన్నో క్వశ్చన్స్ రెడీ అయిపోతూ ఉంటాయి. చివరికి అసలు విషయం కంటే దాని గురించి మనం ఊహించుకున్నదే ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకో విషయం గమనించారా, మనకు తెలిసిన విషయానికంటే మనకి తెలియనిది ఎవరో మరొకరిని తెలుసుకుని తెలిసినప్పుడు ఆసక్తి పెరుగుతుంది. అందరికీ తెలుసా నాకు మాత్రం తెలియదా అనే భావన కూడా మనల్ని ఆ విషయం తెలుసుకోవాలని ప్రేరేపిస్తుంది. సో ప్రతి సీక్రెట్ మనం తెలుసుకోవాలా, అక్కర్లేదు కదా. కొన్ని విషయాలు నిజంగానే పర్సనల్, మరికొన్ని విషయాలు మనకి తెలియకపోవడం మరీ మంచిది. కాబట్టి సీక్రెట్ అనే మాట వినగానే వెంటనే తెలుసుకోవాలి అనే ఆత్రం కంటే ఇది నాకు అవసరమా అని ఒకసారి ఆలోచించాలి కదా.

0: ఆసక్తి అనేది మనిషిని కొత్త విషయాలు నేర్చుకునేలా చేస్తుంది, కానీ అదే ఆసక్తి హద్దు దాటిందనుకోండి అనవసరమైన అపార్థాలకు కూడా దారితీస్తుంది. అందుకే ఆసక్తి ఉండడం మంచిదే, కానీ దానికి ఒక లిమిట్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇదండి, మరి ఇంకా అయిపోయింది అయిపోయిందని అనుకుంటున్నారా? లేదు, స్టూడియో క్లాక్లో టైం 3:46 అయింది. డబుల్ కమిటాలో ఇంకొక టాపిక్ ఉందండి బాబు, మిగిలిపోయి మాట్లాడతాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్గా మీఠా. మరి లాస్ట్ ఏం మాట్లాడబోతున్నాను ఎవరిలో అంటే, చాలామంది ఇంటి నిండా వస్తువుల్ని పేర్చేస్తూ ఉంటారు. ఇల్లు చూస్తే అక్కడ ఖాళీ అనేది కనిపించదు, కానీ తక్కువ వస్తువులతో కూడా ఇంటిని అందంగా మార్చుకోవచ్చండి. ఇంటిని అందంగా ఉంచడం అంటే కాస్ట్లీ వస్తువులతో నింపేయడం కాదు, ఉన్న వస్తువుల్ని అవసరానికి తగ్గట్లుగా చక్కగా అమర్చుకోవడం కూడా ఒక అందమైనటువంటి ఆర్ట్. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎక్కువ వస్తువులు కనిపిస్తే ఇల్లు ఎంత పెద్దదైనా చాలా ఇరుగ్గా అనిపిస్తుంది. అదే అవసరమైన వస్తువులు మాత్రమే కనిపించేలా, ప్రతి వస్తువుకి ఒక స్థానం ఉండేలా చూస్తే చిన్న ఇల్లైనా చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇంటి అందం వస్తువుల సంఖ్యలో కాదు, వాటిని ఎలా అమర్చుకున్నాము అనే దాంట్లో ఉంటుంది. తక్కువ వస్తువులతో ఇంటిని అందంగా ఉంచే విధానం, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నిజంగా మనకి అవసరమా అని అనుకున్నప్పుడే మనకు తెలుస్తుంది. చాలామంది ఇళ్లలో వాడని గిన్నెలు, డబ్బాలు, పగిలిన వస్తువులు అవన్నీ కూడా జ్ఞాపకాలుగా కూడా దాచుకుంటూ ఉంటారండి. సో అలాంటివన్నీ కూడా పక్కకి పెట్టేస్తేనే కానీ మన ఇల్లు ప్రశాంతంగా ఖాళీగా కనిపించదు. కాబట్టి తక్కువ వస్తువులతో ఇంటిని జాగ్రత్తగా అందంగా అమర్చుకోవడం అనేది కూడా ఒక కళగా భావించి దానికోసం ప్రయత్నం చేయాలి. చివరిగా చెప్పాలంటే, అందమైన ఇల్లు అంటే వస్తువులతో నిండిన ఇల్లు కాదు ఫ్రెండ్స్, మనకు అవసరమైనవి మాత్రమే ఉండి మనసుకి హాయినిచ్చేటువంటి ఇల్లు. ఎక్కువ వస్తువులు కొనడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది, కానీ వాటిని చూసుకోవటం, శుభ్రం చేయడం, సర్దుకోవటం ఇవన్నీ మన టైంని తినేస్తాయి. కాబట్టి తక్కువ వస్తువులు, ఎక్కువ ఖాళీ, చక్కగా అమర్చుకోవటం ఇవి ఇంటికే కాదు మన మనసుకు కూడా ఒక రకమైన ప్రశాంతతని ఇస్తాయి. ఇంటిని అందంగా ఉంచుకోవడం మొదలు పెట్టాల్సింది కొత్త వస్తువులతో కాదు ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న వాటితోనే, ఏవి నిజంగా అవసరమో తెలుసుకోవడంలోనే ఉంటుంది. సో ఇదండి డబుల్గా మీఠాలో. అరే లక్కీ, స్టూడియో క్లాక్లో టైం అలా పరుగులు పెట్టేస్తూ ఉంది. నెక్స్ట్ ఏంటి అంటారా, నెక్స్ట్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ చెప్తాను స్నాక్ టైంలో. బట్ ఇప్పుడే కాదు, మనం ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. పాట తర్వాత మనం న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మనవాడు వచ్చాడో మెరుపల్లే వచ్చాడో దమ్మున్న చిన్నోడో దుమ్ము దులిపేస్తాడో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్జిటి గ్లోబల్ గ్రీన్ మీట్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ అభివృద్ది, స్థిరత్వం సమాంతరంగా సాగాలంటూ పిలుపునిచ్చారు. 2025లో 25 లక్షల ఈవీల అమ్మకాలు, రైల్వేల 100% విద్యుదీకరణతో డీజిల్ ఆదా చేస్తూ COP21 లక్ష్యాలను ముందే అందుకున్నామని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తున్నాయని, కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోకుండా హామీలను విస్మరించాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్ విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా దానం నాగేందర్కు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వడంపై

హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన వికసిత్ భారత్ సదస్సులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర రాష్టాల ఆర్థిక మంత్రులు పాల్గొని ఆర్థిక వనరుల సమీకరణపై చర్చించారు. ములుగు జిల్లా మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్దిపై మంత్రి సీతక్క అధికారులతో సమీక్షించారు. దేవాలయ పవిత్రత దెబ్బతినకుండా భక్తుల సౌకర్యార్థం కళ్యాణ మండపం, డార్మిటరీ, అన్నదాన సత్రం వంటి నిర్మాణాలు చేపట్టాలంటూ ఈ సమావేశంలో నిర్ణయించి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సీతక్క సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా భక్తుల కోసం కళ్యాణ మండపం, డార్మిటరీ, అన్నదాన సత్రం వంటి వసతులను త్వరితగతిన అభివృద్ది చేయాలంటూ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మేరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ములుగు, భద్రాద్రి, ఖమ్మం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జల్లులు పడతాయని వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఎస్సీ అధికారులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, సీఎంఓలో ఒక్క షెడ్యూల్ కాస్ట్ అధికారి కూడా లేరని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం చూపిస్తున్న వివక్షపై బహిరంగ చర్చకు సిద్దమంటూ సవాల్ విసిరారు. మహిళను ఈడ్చుకెళ్లిన వీడియోపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు తెలంగాణ పోలీస్ వ్యవస్థ అహంకారంతో పనిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ క్షీణించిందని, నేరాలను వదిలేసి రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ. మరి ఈరోజు స్నాక్ టైంలో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మీ దగ్గరకు తీసుకొచ్చేసాను. ముందుగా మెగాస్టార్ హీరోగా డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో వస్తున్న కొత్త సినిమా పేరు కాక. 2027 జనవరి 13 పొంగల్కి ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోందట. కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది. చిరంజీవి బాబీ కాంబినేషన్లో ఇంతకుముందు వాల్తేరు వీరయ్య వచ్చిన సినిమా మీకు అందరికీ తెలిసిందే కదా. మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో అదే పండగ సీజన్లో వస్తుండడంతో కాకా మూవీ ఎలా ఉండబోతోంది అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. బట్ ప్రస్తుతానికి మాత్రం షూటింగ్ ఇంకా జరుగుతూ ఉంది. చాలా అంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. 2027 జనవరి సంక్రాంతి పండుగ అంటే చాలా టైం ఉంది కదా. సో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఇది మాత్రమే నేను చెప్పిన అప్డేట్ అనమాట. మరిన్ని అప్డేట్స్ చెప్తాను, మీరు మాత్రం వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్నాక్ టైంలో మరి నెక్స్ట్ నేను చెప్పబోతున్న మూవీ అప్డేట్ ఏంటి అంటే, మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డిలో రమ్య కృష్ణ కీ రోల్లో యాక్ట్ చేయబోతున్నారు. ఇంకా ఈ మూవీలో ఉక్రెయిన్ మోడల్ మరియు యాక్ట్రెస్ మరియా రియా బోష్కాపా క్లారా విట్మోర్గా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. డేవిడ్ రెడ్డికి హనుమారెడ్డి అకంటి డైరెక్షన్ వహిస్తున్నారు. 1897 నుంచి 1922 మధ్యకాలంలో జరిగిన ఒక స్టోరీగా ఇది మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఇది మాత్రమే మనకి తెలిసినటువంటి అప్డేట్ అన్నమాట. మరి మంచు మనోజ్ నటించినటువంటి మూవీ జుమ్మంది నాథ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విందాం. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్నాక్ టైంలో మరి నెక్స్ట్ నేను చెప్పబోతున్న మూవీ అప్డేట్ ఏంటి అంటే 2018లో వచ్చిన గూఢచారిలో ఏజెంట్ గోపిగా అందరినీ అడవి శేష్ ఆకట్టుకున్నారు కదా, ఇప్పుడు అదే క్యారెక్టర్తో మరోసారి రాబోతున్నారు. సినిమా పేరు G2, గూఢచారి 2. అయితే ఈసారి స్టోరీ పరిధి కొంచెం పెద్దదంట. ఇంటర్నేషనల్ లెవెల్లో స్పై యాక్షన్ థ్రిల్లర్గా గూఢచారి 2 తెరకెక్కుతుంది. అడవి శేష్తో పాటు వామిక, ఇమ్రాన్ హష్మీ కీ రోల్స్లో యాక్ట్ చేస్తున్నారు. గూఢచారి 1లో నటించిన సుప్రియా యార్లగడ్డ కూడా ఈ మూవీలో కొనసాగుతున్నారట. వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్షన్లో వస్తున్న గూఢచారి 2 భారీ లెవెల్లో రాబోతుందట. మరి ఏజెంట్ గోపి ఈసారి ఎలాంటి మిషన్ చేపట్టబోతున్నారు, అతని ముందు ఎలాంటి సవాళ్లున్నాయి అన్నది తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. సో ఇదండి ఈ మూవీ అప్డేట్. మరొక మూవీ అప్డేట్తో ఒక పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ಈ ಗಾಲಿ, ಆ ಊರು, ಇವೆನ್ನೆಲ್ಲ ನುವ್ವು ನೀನು ಎಲ್ಲಾನೇ ಉಂಡಿಪೋತೀ ಬಾಗುಂಟುಂದು కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా టైం అయిపోతుంది కదా.
1: ఆ పెద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఎలా?

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి అంటే, హెచ్డి సినిమాస్ బ్యానర్ మీద హేమల్ తుమ్మపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ పేరు పాటకి ప్రాణం. మ్యూజిక్తో పాటు ఎమోషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ మూవీని షూట్ చేస్తున్నారు. యంగ్ హీరో సుదర్శన్, సాత్విక వీళ్ళిద్దరూ పేరు నటిస్తుండగా, తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, అనితా చౌదరి, బ్రహ్మాజీ వీళ్ళందరూ కూడా కీ రోల్స్లో నటించబోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 24 నుంచి ఈ మూవీ షూటింగ్ అనేది ఇంకా స్టార్ట్ కాబోతోంది. ఇదండి కొత్త సినిమా పాటకు ప్రాణం మూవీకి సంబంధించినటువంటి అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుస్తా. మరి ప్రస్తుతానికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తా. స్టేడియం టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: Every reel of cinema, the spirit of our land shines.
1: And every evening, 8 to 9, Telanganam brings that spirit alive on FM Rainbow 101.9.
2: History,
0: art,
2: literature,
3: tourism,
0: cinema,
2: culture, all woven together in one vibrant hour.
1: Telanganam,
0: the voice of our home state.
4: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జ్యోతి పూర్వజ్ పూర్వజ్ మెయిన్ రోల్స్లో నటిస్తున్న కిల్లర్ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు చాలా చాలా అంటే జనాల్లో దూసుకెళ్ళిపోతూ ఉన్నాయి. జ్యోతి పూర్వజ్ ఇందులో సూపర్ షీ అనే పాత్రలో కనిపించబోతున్నారట. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, థ్రిల్లర్స్తో పాటు లవ్, రివెంజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కలిపినటువంటి స్టోరీ అట. పూర్వజ్ డైరెక్షన్ చేస్తున్నటువంటి ఈ థ్రిల్లర్ మూవీ 30th October వరల్డ్ వైడ్ థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. మరి సూపర్ షీగా జ్యోతి పూర్వజ్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు అనేది మాత్రం సినిమా చూసిన తర్వాతే చెప్పాలి. 30th October. ఇదండి ప్రస్తుతానికి స్నాక్ టైంలో లేటెస్ట్ మూవీ అప్డేట్. మళ్ళీ అప్డేట్ చెప్తాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి ఈరోజు స్నాక్ టైంలో నేను చెప్పబోతున్న లాస్ట్ లేటెస్ట్ మూవీ అప్డేట్ ఏంటి అంటే, విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప మెయిన్ రోల్స్లో నటించిన అనకాపల్లి సినిమాకి ఖగేష్ తమ్మినేని డైరెక్షన్ చేశారు. త్రినాథరావు నక్కిన కథా స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఆయన కూడా ఒక కీ రోల్లో ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ యాక్షన్తో పాటు లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలుస్తోంది. అయితే 2 అక్టోబర్ ఈ మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది. సో ఇదండి అనకాపల్లి మూవీకి సంబంధించినటువంటి లేటెస్ట్ మూవీ అప్డేట్ అన్నమాట. మరి తర్వాత 5 o'clockకి మనం న్యూస్ హెడ్లైన్స్ విందాము. వార్తల తర్వాత మళ్ళీ మనం తాజా ట్యూన్స్లో లేటెస్ట్ మూవీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేద్దాం. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 20వ విడత రోజ్గార్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువతకు మంత్రి కిషన్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు 13 లక్షల మందికి ఉపాధి కల్పించామని, వికసిత్ భారత్ 2047 సాధనలో ఈ యువత పాత్ర కీలకమంటూ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. మోదీ ప్రభుత్వం ఎలాంటి లీకేజీలు, పైరవీలు లేకుండా పూర్తి మెరిట్ ప్రాతిపదికన ఇప్పటికే 12.24 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందంటూ తెలిపారు. కృత్రిమ మేధ వల్ల ప్రమాదమేమీ లేదని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ స్పష్టం చేశారు. 2030 నాటికి ఏఐ కారణంగా ప్రపంచం అంతమవుతుందనే వాదనలను పూర్తిగా తోసిపుచ్చుతూ, అలా జరగడానికి 0% కూడా అవకాశం లేదంటూ తేల్చేశారు. హైదరాబాద్లో అంతర్జాతీయ మొబైల్ ఫోన్ డిస్పోజల్ రాకెట్ను టాస్క్ ఫోర్స్ ఖమ్మం పోలీసులు ఉమ్మడి ఆపరేషన్లో గుట్టురట్టు చేశారు. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేశారు. బోగస్ అడ్మిషన్స్ ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్

నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలతో హైదరాబాద్లోని పలు ప్రైవేటు కళాశాలల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా విద్యార్థుల బయోమెట్రిక్, సిబ్బంది వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. H1B వీసా దరఖాస్తులపై విధించిన $100,00,000 భారీ ఫీజు నిబంధనను అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఏడాది పాటు పొడిగించారు. విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థల నుంచి ఈ ఫీజు వసూలు చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఆయన సంతకం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పును టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. కాంగ్రెస్ పాలనలో పార్టీ ఫిరాయింపులు జరగలేదని, ప్రజాపాలనకు ఆకర్షితులై మాత్రమే ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని పేర్కొంటూ బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. హఫీజ్పేట్లో మహిళపై హోంగార్డ్ దాడి చేయడాన్ని డీజీపీ సివి ఆనంద్ తీవ్రంగా ఖండించారు. క్షమించరాని ఈ చర్యకు పాల్పడిన హోంగార్డును సర్వీస్ నుంచి తొలగించి ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్ను ఆదేశించారు. టీఎంసీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో పార్టీ పేరు పోలు గడ్డి గుర్తును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీ హక్కులపై పూర్తిస్థాయి పరిశీలన అవసరమని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో మరి లేటెస్ట్ మూవీ సాంగ్స్ ప్లే చేయబోతున్నాను. ముందుగా నేను ప్లే చేయబోతున్న పాట బ్యూటిఫుల్ అండ్ మెలడియస్ సాంగ్, చెన్నై లవ్ స్టోరీ నుంచి జిగితారా. ఈ పాటని కార్తీక్ పాడగా అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం. స్టేడియం టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో మరి నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట ఎపిక్ మూవీ నుంచి సంచారమే అనే పాట. ఈ పాటకి గోరటి వెంకన్న గారు లిరిక్స్ అందించారు, హష్మ అబ్దుల్ వాహెబ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. మరి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినొచ్చేద్దామా? వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ లో మరి నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న లేటెస్ట్ మూవీ సాంగ్ ఏంటి అంటే ఇరుముడు మూవీ నుంచి యాలాలో యాలాలో హెష్మ అబ్దుల్ వాహెబ్ సాధిక కేఆర్ పాడిన ఈ పాటకి అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ ఇప్పుడు వినొచ్చేద్దాం. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో మరి నేను నెక్స్ట్ ప్లే చేయబోతున్న పాట ది రాజాసాబ్ మూవీ నుంచి, దిల్ మాంగే మోర్. నకష్ అజీజ్ మ్యూజిక్ పాడినటువంటి ఈ పాటకి కాసర్ల శ్యామ్ అద్వితీయ లిరిక్స్ అందించినటువంటి ఈ పాటకి థమన్ ఎస్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. మరి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినొచ్చేద్దాం. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
1: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రీడ్ విత్ రెయిన్బో.

0: ఏం జరుగుతుంది లక్కీ? నాకు అర్థం కావట్లేదు, నీకు నాకు ఈ వర్షానికి. అదేదో ఎంఎస్ రాజు వర్షం సినిమాలో ఇన్నాళ్ళ కృతస్థానవా నన్ను వస్తానంటే నేను వద్దంటాను అని త్రిష ఆడినట్టు నేను ఈ వర్షంలో రెయిన్ కోట్లు వేసుకొని డ్రెస్సులు తడుచుకుంటూ ఏమిటిది అంట.
1: అదే నాకు అదే అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా అడ్జస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలియదు. దీప నా తర్వాత ఉందంటే వర్షం పడుతుంది. ఇది దేనికి సింబాలిక్గా నాకు అర్థమవుతుంది.
0: అంటే నీకు అర్థం అవ్వట్లేదు, అప్పుడు ఆషాఢ మాసంలో బోనాల సంబరాలను తీసుకొచ్చా వర్షంతో పాటు, ఓకే. తర్వాత శ్రావణంలో లక్ష్మీ పూజల్ని తీసుకొచ్చా నా వర్షంతో పాటు. ఇప్పుడు జై జై గణేష, జై కొడత గణేష, మన బుజ్జి వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు ఇవాళ కొంతమంది కదిపి తీసుకెళ్తున్నారు. సో ఆయనకు అలా నీరాజనాలు అందిస్తున్నాడు మన వరుణుడు.
1: సో మొత్తానికి దీప ఉత్తినే అంటే ఊరకనే రాదు అనేది మాత్రం అర్థమైపోయింది
0: రారు మహానుభావులు తెలియదేంట్రా
1: కదా. సో వస్తూ వస్తూ ఇంకా సరే వర్షం తీసుకొస్తావు రెగ్యులర్ గా, మరి ఇంకేం తీసుకొచ్చావు ఇవాళ షో కోసం?
0: ఇవాళ బోల్డ్ అని ముచ్చట్లు తీసుకొచ్చాను. జనరల్ గా ఈ బోల్డ్ అని అనే మాట మన కూతపదంగా మారిపోయింది, బట్ స్టిల్ ఏంటంటే యూత్ అనగానే యూత్ అంటే యూత్ అండి
1: అనేలా నేనే
0: మనమేనే యూత్ అంటే. సో అదేంటంటే ఇప్పుడు వినాయకుడికి ఉన్న లక్షణాలు మనలోని యూత్ ఎలా అలవరుచుకోవాలి అనేది జెన్జీ టాపిక్ అన్నమాట.
1: అసలు అసలు వాడకం మామూలుగా ఉండదు. దేన్ని దేనికి రిలేట్ చేయాలో సందర్భాన్ని బట్టి దీపలాగా రిలేట్ చేసేవాళ్ళు నాకు ఎవరు కనిపించరు ఎక్కువగా. సో మొత్తానికి ఈ రోజు ఈ విషయం మీద మాట్లాడుతూ ఇంకా చాలా పట్టుకొచ్చావని అర్థమైపోయింది. ఎందుకంటే నీ ఫేస్ చూస్తేనే అసలు చాలా ఎనర్జీతో వచ్చేసావు. సరే ఇంకేం చెప్పాలనుకుంటున్నావా?
0: వినాయక
1: నేను నీకు ఛాన్స్ ఇవ్వను ఎందుకంటే నేను సైన్ ఆఫ్ చేసే టైం అయిపోయింది. మరి 2 o'clock నుంచి కంటిన్యూగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ చాలా విషయాల గురించి మాట్లాడాను, కానీ ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా చాలా చోట్ల సాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి వినాయక విగ్రహాల దగ్గర. అంటే చాలా అత్యుత్సాహంతో చిన్న పిల్లలు, పాపం వాళ్ళకి కొంతమందికి తెలియదు, యంగ్స్టర్స్ టీనేజ్లో ఉన్నవాళ్ళు, ఈ ఊరేగింపుల్లో తొక్కిసలాటలు ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే ఎప్పటికప్పుడు మనం కూడా చెప్తూ ఉన్నాం జాగ్రత్తగా ఉండమని. పేరెంట్స్ కూడా పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలి, అంతేకాదు ఈ నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జాగ్రత్తలు పాటిస్తూ చక్కగా ప్రశాంతంగా జరగాలని మనం అందరం కూడా మనసారా కోరుకుందాం.
0: మనము లక్కీకి సెలవును కూడా ఇస్తున్నాం.
1: ఓకే మరి దీప, నెక్స్ట్ నేను మరి
0: చెప్తున్నాను, నేను
1: మనకి మరి ఇంకా ఆరోగ్య జీవనం కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం తర్వాత మరి నేను సైన్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాను. బట్ మీరు మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా దీప చెప్పబోయే ముచ్చట్లు వినాలి అనుకుంటే ట్యూన్ చేసి ఉంచండి
0: 101.9 FM రెయిన్బో ఆకాశవాణి హైదరాబాద్. అంటే చాలా హ్యాపీగా ఉన్నప్పుడు మాటలు రావట లక్కీ వెతుక్కుంటున్నాను అట్లా.
1: అదే అదే అర్థమైంది. ఓకే మరి స్టే ట్యూన్ టు AIR FM రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఇప్పుడు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలలో దంత సమస్యల గురించి డాక్టర్ సీను నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన గర్భిణుల్లో దంత సమస్యలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ శ్రీను నాయక్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్రీను నాయక్.
1: నమస్కారం.
0: మామూలుగా దంత సమస్యలు అనగానే మనము సామాన్యమైన పరిజ్ఞానంలో పిల్లలకు పెద్దలకు వస్తుంది అనుకుంటుంటారు. పిల్లలకి ఎందుకంటే వాళ్ళ పాల పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు రావడం, చాక్లెట్లు ఎక్కువగా తిని పిప్పి పళ్ళు రావడం, అలాగే వయసురీత్యా వృద్ధులైన తర్వాత పళ్ళల్లో పటుత్వం తగ్గిపోయి ఆ సమస్యలతో వస్తుంటారు. ముఖ్యంగా డాక్టర్ గారు గర్భిణి అనగానే ఒక మాట చెప్తుంటారు, గర్భిణి అంటే కదిలే దేవాలయంగా అభివర్ణిస్తుంటారు. వాళ్ళు ఏమి తిన్నా ఏమి విన్నా కూడా ఆ గర్భస్థ శిశువుపై ప్రభావం చూపిస్తుంది అని అంటుంటారు. అయితే ఈ గర్భిణిగా మారే ముందు, గర్భిణిగా మారినప్పుడు ఆ తర్వాత కూడా ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి దంత సమస్యల విషయంలో?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, డెంటల్ ట్రీట్మెంట్ అంటేనే చాలా మందికి నెగ్లిజెన్స్ ఉంటుందండి. సో ఇంకోటి ఏమంటే, ఎవరైతే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా మందికి ఈ డెంటల్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 23 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, చాలా మంది ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకు డెంటల్ ప్రాబ్లం వచ్చి డెంటల్ డాక్టర్ చూపించుకోవడం జరిగింది. కానీ ముందే అంటే మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామండి, ఏమైనా డెంటల్ ప్రాబ్లం ఉందా అని చూపించుకున్న వాళ్ళు ఇప్పుడు దాకా లేరు. సో ఇప్పుడు ఏమైనా కార్డియాక్ సర్జరీ అయినప్పుడు, అంటే గుండెకి సంబంధించిన ఆపరేషన్ అయినప్పుడు, లేకపోతే కంటికి సంబంధించిన ఆపరేషన్ అయినప్పుడు, వాళ్ళు ప్రీ అనెస్టిక్ చెకప్ లాగా ప్రీ ఆపరేషన్ డెంటల్ చెకప్ చేయించుకుంటున్నారు. ఎందుకు అంటే, సో నోట్లో ఉన్న ఇన్ఫెక్షన్, ఏవైతే ఇన్ఫెక్షన్ అయ్యో అవి వేరే వాళ్ళకి వెళ్లకుండా మనకు ముందే

0: డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డెంటల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మౌత్లో ఉన్న ఇన్ఫెక్షన్ ని వాటిని ముందే మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే, మేమంతా దాన్ని సర్టిఫైడ్ చేసిన తర్వాతనే ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఈ మధ్యన.
1: డాక్టర్ గారు, మనము మామూలుగా గర్భం దాల్చిన తర్వాత గైనకాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరీక్షలు రాస్తుంటారు, రొటీన్ గా కొన్ని పరీక్షలు చేయిస్తూ ఉంటారు, అల్ట్రాసౌండ్ స్కాన్ అని, బ్లడ్ శాంపిల్స్ అని. అందులో కూడా సామాన్యుడు జనరల్ గా డెంటల్ సంబంధించిన పరీక్షలు చేయించరు. సో డెంటల్ పరీక్షల ఆవశ్యకత ఏమిటి, ఏ సమయంలో చేయించుకోవాలి?
0: సో ప్రెగ్నెన్సీ ముందు మామూలుగా అయితే ఏ గైనకాలజిస్ట్ అయినా యాక్చువల్లీ, సో ఇది మ్యాండేటరీ పెట్టుకుంటే చాలా బెటర్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే టూత్ పెయిన్ వచ్చిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ 9 మంత్స్ పీరియడ్ లో ఎవరికైనా టూత్ పెయిన్ వస్తే మాత్రం అది చాలా భయంకరంగా పెయిన్ ఉంటుంది. సో అదొకటి. టూత్ పెయిన్ లో కూడా వీళ్ళు తెలియకోకుండా, అంటే డెంటల్ డాక్టర్ తెలియకుండా లేదా గైనకాలజిస్ట్ తెలియకోకుండా కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడతారు. మనం మెడికల్ షాప్కి వెళ్ళేసి వాళ్ళకి ఐడియా ఉండదు. సో ఏ మెడిసిన్ చేసుకోవాలి, ఏ మెడిసిన్ చేసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళకి ఐడియా ఉండదు. ఐడియా లేకపోవడం వల్ల ఈవెన్ చెప్పండి పన్ను నొప్పి వచ్చిందండి, సో పెయిన్ క్లియర్ ఇవ్వండి అంటారు మెడికల్ షాప్కి వెళ్ళేసి. సో మెడికల్ షాప్ కూడా ఏం చేస్తాడు, వాడికి నచ్చిన ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తాడు. సో ఆ పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల మనకు పుట్టబోయే బిడ్డకు ప్రాబ్లం అవుతుంది. ఒక్కోసారి మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమంటే పుట్టబోయే బిడ్డ హెల్త్ మీద కూడా మనకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ప్రెగ్నెన్సీలో బాగా చూజీగా మెడికేషన్ ఇస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ వీళ్ళు ప్లాన్ చేసుకుంటారో ఒక్కసారి డెంటల్ చెకప్ చేయించుకుంటే, ఎలాంటి డెంటల్ సమస్యలు ఉన్నా ముందే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే మంచిదండి.
1: అంటే ఈ దంపతులు తల్లిదండ్రులుగా మారాలన్న సంకల్పం వచ్చినప్పుడే ఇతరత్ర మిగతా టెస్టులతో పాటు దంత పరీక్షలు కూడా చేయించుకున్నట్లయితే, ఏదైనా సమస్య ఉన్నట్లయితే తొలుతనే దాన్ని
0: ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
1: అలా ట్రీట్మెంట్ చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడ్డ తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. డాక్టర్ గారు, ఏ రకమైన టెస్టులు చేయించాలంటారు?
0: సో యూజువలీ అంటే ఒకసారి డెంటల్ చెకప్ చేసుకున్న తర్వాత టోటల్ గా ఓవరాల్ గా మనకు ఏమైనా క్యావిటీస్ ఉన్నాయా, సో క్యావిటీస్ ఉంటే వాటిని ఫిల్లింగ్ చేసుకోవడం, అంటే పిప్పల్ అంటారు కదా, సో డెంటల్ కెరీస్ అంటారు మా దాంట్లో. సో క్యావిటీస్ అవన్నీ అలా పిప్పలు ఉంటే వాటిని ఫిల్లింగ్ చేసుకోవడము. తర్వాత ఇంకోటి ఏమిటంటే కామన్ గా చూసే సమస్య అంటే పంటి మీద గార పట్టి చిగుళ్ళ సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఆ చిగుళ్ళ సమస్య ఉండడం వల్ల మనకు ఈ బ్లీడింగ్, నోటి నుంచి దుర్వాస రావడం, బ్లీడింగ్ రావడం జరుగుతుంటుంది. సో ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఈ ఏదైతే చిగుళ్ళ సమస్య ఉంటుందో ఇది పెయిన్ కి రిలేటెడ్ సమస్య కాదు చాలా మటుకు. సో అలా పెయిన్ లేకపోతే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో అలాంటి పేషెంట్స్ మనం క్లీనింగ్ చేసుకుని కొన్ని మౌత్ వాష్లు వాడడము. థర్డ్ ఏమంటే మనకు ఈ తిన్న ఆహారం ఎక్కడన్నా ఇరుక్కుపోవడం జరుగుతుంది అనుకుంటే అక్కడ మరి ఈ చిగుల ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఫోర్త్ సమస్య ఏమంటే మనకు ఈ విజ్డమ్ టూత్ ఎలా ఉన్నాయి, అంటే ఈ 9 మంత్స్ పీరియడ్లో వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసేటట్టు ఉన్నాయా లేదా అని చెప్పేసి అసేసేసి అన్నిటికీ ఈ పంటికి సంబంధించిన అన్ని ఎక్స్రే తీసి, సో దానికి ఏమైనా రిలేటెడ్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిదండి. సో ఇలాంటి చిన్న చిన్నవి మనం చేసుకుంటే ఈ 9 మంత్స్లో వాళ్ళ ఇలాంటి పంటి సమస్యలు ఎదుర్కోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.
1: ఒక నిష్ణాతులైన డాక్టర్ దగ్గర ఒక కన్సల్టేషన్ ఇచ్చేస్తే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా తొందరగా నిర్ణయం చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఉన్నట్లయితే దానికి సరైన ట్రీట్మెంట్ కూడా ప్లాన్ చేసి ఆ సమస్య గర్భిణిగా ఉన్నప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకో. డాక్టర్ గారు, ఒకవేళ గర్భం దాల్చిన తర్వాత ఆ 9 నెలల సమయాల్లో కనుక ఏదైనా దంత సమస్యలు వచ్చే అవకాశం ఉందా, వస్తే ఏం చేయాలి?
0: సో వస్తే మాత్రం ఎవరైతే పట్టి సమస్యలతో వస్తే మా దగ్గర ఫస్ట్ ఏం చేస్తామంటే మినిమం టు మినిమం ఏదైతే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఉంటుందో అలాంటి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయడం మాత్రమే జరుగుతుంటుంది. కొన్ని ఎలెక్టివ్ ప్రొసీజర్ అని ఉంటారు, ఎప్పుడన్నా చేసుకోవచ్చు, అది అంత ఎమర్జెన్సీ కాదు. అలాంటి డెంటల్ ట్రీట్మెంట్ని మేము పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంటుంది. సో ఈ డెంటల్ ట్రీట్మెంట్ని కూడా ఏవైతే ఎమర్జెన్సీ డెంటల్ ట్రీట్మెంట్ ఉంటుందో అది కూడా సెకండ్ ట్రైమెస్టర్ అంటే 4వ నెల, 5వ నెల, 6వ నెలలో ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంటుంది. అది కూడా చిగుల సంబంధించిన ప్రాబ్లం ఉంది, పంటిని క్లీనింగ్ చేయించుకోవడము, లేకపోతే పిప్పళ్లతోటి టూత్ పెయిన్ తోటి వచ్చాడు దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవడము, కొంతమందికి ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ డయాబెటిక్ వస్తుంటుంది కొంతమందికి, కొంతమంది కూడా పళ్ళు లూజ్ ఉంటాయి, అలాంటి ఆ లూజ్ ఉన్న పన్ను ఎప్పుడు మనకు తినేటప్పుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు అది పెయిన్ వస్తున్నప్పుడు అలాంటి వాటిని రిమూవ్ చేయడము. సో ఇలాంటి కొన్ని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ మాత్రము ఈ సెకండ్ ట్రైమెస్టర్ లో చేయడం జరుగుతుంటుంది.
1: అంటే 4వ నెల నుంచి
0: 4వ నెల, 5వ నెల, 6వ
1: ఈ 3 నెలలు
0: ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మనం మీరు అన్నారు జెస్టేషనల్ డయాబెటీస్ లాగా, అంటే కొంతమంది గర్భిణీ కాలంలో ఆ 9 నెలల్లో ఒక్కోసారి కొంతమందికి డయాబెటీస్ రావడము, హైపర్ టెన్షన్ రావడము, తర్వాత మళ్ళీ డెలివరీ అయిన తర్వాత అది తగ్గిపోవడం జరుగుతుంటుంది. అలాగా దంత సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా?
0: ఉంటదంటే ఒకటేమో ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అంటారు, ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ లోనే మనకు ఈ జింజివైటిస్ వస్తుంటది. సో ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్ లో

0: వీళ్ళు చాలా మటుకు బ్రష్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. చేసినా కూడా మాని ఒకసారి చేయడం మీద అలా చేసుకోవడం, దాంతో ఈ ప్రెగ్నెన్సీ జింజివైటిస్ వస్తుంటుంది. సెకండ్ ఏమంటే ప్రెగ్నెన్సీ ట్యూబర్ లాగా ఒకటి వస్తుంటుంది అనమాట. చిగుళ్ల పైన అంటే పంటి పంటి మధ్యన చిగుళ్ళ మీద ఒక లంప్ లాగా, ఒక గడ్డలాగా ఏర్పడి దాన్ని ప్రెగ్నెన్సీ ట్యూమర్ అంటారు అనమాట. ట్యూమర్ అంటే దట్ ఈజ్ నాట్ ఎ క్యాన్సర్. సో ఆ పీరియడ్లో మనకు ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది. అలా హార్మోనల్ ఇంబ్యాలెన్సల వల్ల లేకపోతే చిగుళ్ళు సరిగా మనకు వీళ్ళు బ్రష్ చేసుకోకపోవడం వల్ల, పళ్ళను సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల, పంటి మీద ఉన్న పాచితోటి, దాంతో ఈ ప్రెగ్నెన్సీ జింజివైటిస్, ప్రెగ్నెన్సీ ట్యూమర్ అని వస్తూ ఉంటుంది. సో ఒకసారి ఈ డెలివరీ అయిపోయిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ ఏదైతే ప్రెగ్నెన్సీ ట్యూమర్ ఉంటుందో అది ఆటోమేటిక్గా చాలా మట్టుకు పోతుంటది. చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద సైజులో ఉంది అనుకుంటే మాత్రం అప్పుడు డెంటల్ డాక్టర్ దాన్ని చిన్న ఆపరేషన్ చేసి తీయడం జరుగుతూ ఉంటుంది.
1: కాబట్టి నోటి పరిశుభ్రత అనేది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు పాటించాలి, గర్భిణులు మటుకు ఇంకా శ్రద్ధతో పాటించాలి. డాక్టర్ గారు, ఇలాంటి సమయంలో కొంతమంది తెలిసి తెలియకుండా పర్వాలేదులే, మీరు అన్నట్టుగా ఈ చిగుళ్ళలోంచి కొద్దిగా రక్తం కారడం కానీ, పళ్ళ సందుల్లో వస్తువులు తిన్న వస్తువులు ఇరగడం కానీ, ఇలాంటిని చాలా చిన్న సింపుల్గా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అలాంటప్పుడు కుటుంబ సభ్యుల బాధ్యత ఏంటంటారు అంటే ఏ రకంగా అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, భర్త కానీ, లేకపోతే ఇతరత్ర ఇంట్లో వాళ్ళ తోడుగా ఉండేవాళ్ళు ఏ రకమైన సింప్టమ్స్ని గుర్తించి ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పవలసిన సమయం ఏంటంటారు?
0: ఒకటేమంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటారో వాళ్ళు సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు అనుకుంటే డెఫినెట్లీ పంట లోపల కొద్ది సమస్య ఉన్నట్టే. అది బ్లీడింగ్ గమ్స్ కావచ్చు, లేకపోతే టూత్ పెయిన్ కావచ్చు, లేకపోతే విజ్డమ్ టూత్ పెయిన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సరిగా ఆహారం తీసుకోవట్లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఆమె పంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్టు. అదొకటి.
1: సరైన ఆహార లోపం కారణంగా గర్భస్థ శిశువు అభివృద్ధి కూడా, గ్రోత్ కూడా తగ్గే అవకాశం
0: ఉంటుంది.
1: సో అది మామూలుగా వికారము, వాంతుల వల్ల తినలేకపోతుంది అనే విషయాన్ని పక్కన పెట్టి ఒకసారి దంత సమస్య ఏదైనా ఉందా అనేది
0: చెక్ చేయించుకో. ఇంకోటి ఏమంటే మార్నింగ్ సిక్నెస్ చాలా మందికి ఉంటుంది. చాలామంది బ్రషింగ్ అవాయిడ్ చేస్తారు. ఎందుకు బ్రషింగ్ అవాయిడ్ చేస్తారంటే ఒక టూత్పేస్ట్ వాడడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది వాళ్ళకి పడదు. సో అలాంటి ఏం చేస్తారంటే వీళ్ళు బ్రషింగ్ చేయడమే మానేస్తారు చాలా మటుకు. ఎందుకంటే ఆ పేస్ట్ మనం బ్రష్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మార్నింగ్ వామిటింగ్ రావడము, లేకపోతే మార్నింగ్ సిక్నెస్ ఉండడము, అలా వికారంగా ఉండడము, దాంతో ఏమంటే వీళ్ళు బ్రషింగ్ చేయడం అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు అలాంటి మార్నింగ్ సిక్నెస్ ఉంది, లేదా వీళ్ళకి ఏమైనా అలర్జిక్ ఉంది అలాంటి టైప్ ఉంటే మాత్రం, సో వాళ్ళు దే హ్యావ్ టు చేంజ్ దట్ టేస్ట్ అనమాట. ఆ బ్రాండ్ని చేంజ్ చేయాలి. సో కొన్ని ఫ్లేవర్స్ కొంతమందికే పడతాయి, కొంతమంది పడవు. అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి టూత్పేస్ట్లో కూడా. సో ఆ ఫ్లేవర్ మార్చి రెండు సార్లు బ్రష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏమంటే
1: ఉదయం లేవగానే ఒకసారి, పడుకునే ముందు ఒకసారి.
0: ఇంకోటి ఏమంటే ఈ బ్రషింగ్తో పాటు యాంటీ మైక్రోబియల్ ఏదైతే మౌత్ వాష్ ఉంటుందో, యాంటీ మైక్రోబియల్ మౌత్ వాష్ ఉంటుందో, ఎనీ మౌత్ వాష్, ఏ కంపెనీ ఉండొచ్చు, ఏ మౌత్ వాష్ అని వాళ్ళు నోరు ఈ బ్రషింగ్ చేసుకున్న తర్వాత ఈ పుక్కిలించుకోవడం కూడా ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో చాలా మంచిది.
1: డాక్టర్ గారు, వేడి నీళ్ళతో పుక్కిలించడం ఏమైనా ఉపయోగకరంగా ఉంటుంది అంటారా?
0: డెఫినెట్లీ అంటే వేడి నీళ్ళతో కొద్ది గోరువెచ్చి నీళ్ళలో, మీరు హోమ్ రెమెడీస్గా మనం కొన్ని చెప్తుంటాము. సో యూజువలీ మనము ఈ ప్రెగ్నెన్సీ జింజివైటిస్ వచ్చింది, లేకపోతే టూత్ పెయిన్ వచ్చింది, ఏదైనా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, సో మార్నింగ్ ఒకసారి, రాత్రికి ఒకసారి గోరువెచ్చి నీళ్ళలో కొద్ది సాల్ట్ వేసి పుక్కిలించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల సగాని సగం ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం సాల్ట్ యాడ్ చేస్తామో అది ఒక యాంటీ మైక్రోబియల్ ఏజెంట్గా పనిచేస్తుంది. సో దానివల్ల మనకు ఈ జింజివైటిస్ ప్రాబ్లం తగ్గడం, లేకపోతే టూత్ పెయిన్ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఇన్ ద హౌస్.
1: అది ఎలాగూ కడుపులోకి తీసుకోవడం లేదు కాబట్టి దాని పట్ల సాల్ట్ వాటర్ పట్ల వచ్చే బీపీకి సంబంధించిన ప్రభావం కూడా ఏముండదు. నోటి పరిశుభ్రతలో ఒక భాగంగా కొంచెం గోరువెచ్చని నీటిలో కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి గట్టిగా పుక్కిలించి ఉమ్మించినట్టయితే ఆ సందుల్లో ఎక్కడైనా మిగిలిపోయినా ఉన్నా కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉన్నా కానీ క్లియర్
0: అయిపోతుంది డెఫినెట్లీ.
1: గృహ వైద్యంగా మీరు చెప్పారండి, ఇది కాకుండా ఇతరత్ర ఇంకేదైనా మార్గాలు ఉన్నాయా నొప్పి వచ్చినప్పుడు కానీ? లేదా
0: నొప్పి వచ్చినప్పుడు ఎస్పెషలీ అంటే నొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఇదివరకు చెప్పినప్పుడు కొద్ది గోరువెచ్చని నీళ్ళు మనం సాల్ట్ వేసుకుని పుక్కిలించితే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. సెకండ్ థింగ్ అంటే మనకు హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మనకు దొరుకుతుంది, మనకు మెడికేటెడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ దొరుకుతుంది. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఒక 50% వాటర్లో మిక్స్ చేసి 2-3 నిమిషాలు నోట్లో వేసుకుని పుక్కిలిస్తే కూడా మనకు ఈ కొంత ఈ టూత్ పెయిన్ తగ్గడం జరుగుతుంటుంది. ఇంకోటి ఏమంటే చాలామందికి ఈ హోమ్ రెమెడీగా ఈ పిప్పి పళ్ళతోటి కానీ, ఈ చిగుళ్ళ వ్యాధితోటి కానీ, లేకపోతే ఈ విజ్డమ్ టూత్ కొని చాలా మంది పెయిన్ వచ్చి

0: కొంత వాపు వచ్చే అవకాశం ఉంటుంది, వాపు కూడా ఉంటుంది. అలా వాపు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ జండు బాంబు పెట్టడము లేకపోతే వేడితోటి కాపడం చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమంటే టెంపరీగా మనకు పెయిన్ తగ్గినా కూడా వాపు అనేది ఇంకా ఎక్కువైతుంది. అలా కాకుండా ఎప్పుడైనా కూడా మనకు అలా టూత్ పెయిన్ వచ్చినప్పుడు లేకపోతే స్వెల్లింగ్గా వాపు వచ్చినప్పుడు ఐస్ ప్యాక్ తోటి ఏమైనా ఐస్ తోటి తీసుకొని బయట నుంచి కాపడం ఎవరీ హాఫ్ అన్ అవర్ ఒకసారి కాపుతుంటే మనకు పెయిన్ తగ్గుతుంది, పెయిన్తో పాటు ఈ స్వెల్లింగ్ కూడా వాపు కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏమంటే నెక్స్ట్ ఇంకో హోమ్ రెమెడీ ఏమంటే టూత్ పెయిన్ వచ్చినప్పుడు క్లోవ్ ఆయిల్ అని దొరుకుతుంది, క్లోవ్ ఆయిల్ అని చెప్పి లవంగంది, ఆ ఆయిల్ని మనం కాటన్ మీద తీసుకుని ఎక్కడైతే క్యావిటీ ఉందో పన్ను మీద రంధ్రం ఉందో అక్కడ ఆ రంధ్రంలో మనం పెడితే అది అక్కడ టూత్ పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది క్లోవ్ ఆయిల్తో కూడా తాత్కాలికంగా. సో ఇంకోటి ఏమంటే మనకు కొన్ని ఈ జెల్స్ కూడా దొరుకుతాయండి, అసిటమైఫెన్ బెంజోకేన్ అని చెప్పేసి ఒక ఆయింట్మెంట్ కూడా దొరుకుతుంది. ఆ ఆయింట్మెంట్ కూడా మనం మెడికల్ షాప్లో తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ ఏరియాలో మనకు లోకల్గా అప్లై చేస్తే సో తాత్కాలికంగా మనం పెయిన్ రిలీఫ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఏదేమైనా కూడా ఇవన్నీ ఓన్లీ టెంపరీ మెడికేషన్సే టెంపరీగా రిలీవ్ చేస్తాయమని, పర్మనెంట్ రెమెడీ అయితే కాదు. సో పర్మనెంట్ రెమెడీ కావాలి అన్నప్పుడు డెఫినెట్లీ వీళ్ళు దంత వైద్యం దగ్గర వెళ్ళేసి ఆ ప్రాబ్లం ఏంటో చూసి ఆ కాజ్ ఏంటో చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయించుకుంటేనే పర్మనెంట్ రెమెడీ దొరుకుతుందండి.
1: కాబట్టి శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ దంపతులు తల్లిదండ్రులుగా మారాలన్న ఆలోచన వచ్చిననాడే మిగతా అన్ని పరీక్షలతో పాటు దంత వైద్యం సంప్రదించినట్టయితే ఏదైనా దంత సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఫిక్స్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత వెళ్ళాలి. ఆ తర్వాత గర్భధారణ సమయంలో గర్భాన్ని ధరించి ఉన్న ఆ 9 నెలల పాటు కూడా ఓరల్ హైజీన్ నోటి పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాలి. ఏదైనా సమస్య తీవ్రతరం అనిపించినప్పుడు వైద్యుడి సలహా మేరకే అత్యవసర ట్రీట్మెంటే తీసుకోవాలి, తప్పిస్తే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోకూడదు, సొంత వైద్యం చేసుకోకూడదు. అది కేవలం వీరి మీదే కాకుండా వారి గర్భస్థ శిశువు పైన కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.
0: నమస్తే అండి.

ఆరోగ్య జీవనం కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలలో దంత సమస్యల గురించి డాక్టర్ సీను నాయక్ గారితో పరిచయ కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.

0: ರೇನ್ಬೋ 101.9.
1: Good evening, all the listeners. You are tuned to Akashwani, Hyderabad FM Rainbow 101.9, 6 over 1 out on the studio clock, look a la fulga. Well, this is your jog, Dr. Deepa Nidan, Kavi, Gen Z, you are welcome, Chepasundi, me, RJ Deepa. Well, general ga, society lo, manam ee Gen Z, Gen Alpha, pillal ni chusi na pudu, yeen jargutundi samajani ki an anpistundi kani, manam bujji vinayakullo undal sina lakshnalu, and vinayaka pandagani manam celebrate cheskuntu nam kada, celebrate ches చేసుకోవడం వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి, అది ఎలా యువతకు అన్వయించవచ్చు, దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఎన్ఆర్ జెన్ జీ యువత గుండె చెప్పుడు, స్టే ట్యూన్.

అని ఎన్ని విధాలుగా మనం స్వామిని కొలిచినా కానీ ఆ బుజ్జి ముగ్ధ మనోహర రూపమైన బాల వినాయకుడి దగ్గర నుంచి శౌర్య వినాయకుడు, వీర వినాయకుడు, సిద్ధిబుద్ధి వినాయకుడు, ఇలా రకరకాల పేర్లతో పిలువబడే ఆ ఏకదంతుని గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. ఆయనకి మనం ఎంత సేవ చేసుకున్నా కూడా తక్కువే. బుజ్జి వినాయకుని విగ్రహం అక్కడ పెట్టగానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఆయన్ని చూడగానే అలా తన్మయత్వంతో పొంగి పొరలి పారవశ్యంలోకి మనం వెళ్ళిపోతుంటాం. సో అంటే వినాయక చవితి పండుగ అనేది కేవలం ఆధ్యాత్మికమైనది మాత్రమే కాకుండా జెన్జీకి తమ కెరీర్ ప్రయాణానికి ఎలా అన్వయించుకోగలుగుతాము, ఎలా ఈ వినాయక చవితి నుంచి మనం ఒక అద్భుతమైన లైఫ్ లెసన్ని నేర్చుకుంటాము అనేది ఇందాక మీరు విన్న ఆ దండాలయ్య ఉండ్రాలయ్య పాటలో కూడా ఉంది కదా. సో ఈ వినాయకుడి రూపం, చవితి విశేషాలు, ఇవన్నీ కూడా కార్పొరేట్ స్టార్టప్ ప్రపంచంలో ఎలా ఉపయోగపడతాయి అనే దాని గురించి మనం ఇవాళ జెన్జీలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ సో మనం వినాయకుడి రూపాన్ని మనం చూసినట్లయితే దాన్ని ఒక మోడర్న్ స్కిల్ సెట్గా ఊహించుకుంటే గణపతి యొక్క ప్రతి అంగం జెన్జీ కెరీర్ బిల్డింగ్కి ఒక రోడ్ మ్యాప్లా ఉంటుంది. ఆయన యొక్క పెద్ద తల, దాన్ని ఒక స్ట్రాటజిక్ థింకింగ్గా మనం ఆలోచిస్తే మన నేటి ఏఐ యుగంలో కేవలం కష్టపడమే కాదండి, వ్యూహాత్మకంగా ఆలోచించడం ఎంత ముఖ్యం. పెద్ద తల, బ్రాడ్ మైండ్ సెట్, విజన్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని సూచిస్తుంది. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

జనరల్గా వినాయకుడు అంటేనే తల్లిదండ్రుల ఎడల చాలా భక్తి శ్రద్ధలు కలిగిన వ్యక్తి అని అందరికీ తెలుసు కదా. సో పార్వతీదేవి తను ఎంతో ఇష్టంగా పసుపు ముద్దతో తయారు చేసుకున్న వినాయకుడు ప్రాణం పోసినప్పుడు, వినాయకుడు అయినప్పుడు ఆమె ఎంతైతే మురిపానికి లోనైందో, ఎంతైతే హ్యాపీనెస్ని ఫీల్ అయిందో, అలాగే మనము ఆయన యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని చూసినప్పుడు మనందరం కూడా తన్మయత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా. పెద్ద తల అలాగే చిన్ని చిన్ని కళ్ళు వినాయకుడికి ఉంటాయి కదా. సో ఆ చిన్ని కళ్ళు లేజర్ ఫోకస్ లాంటివి అన్నమాట. సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ ఎక్కువగా ఉండే ఈ కాలంలో కెరీర్ గోల్స్పై పూర్తిగా ఫోకస్ పెట్టడానికి ఇది యూస్ అవుతుంది. అండ్ ఆయనకి పెద్ద చెవులు ఉంటాయి కదా. సో అది యాక్టివ్ లిస్నింగ్కి చాలా చాలా యూస్ అవుతుంది. అంటే మంచి లీడర్ కావాలంటే మనం మాట్లాడే ముందు ఇతరుల మాట మనం ఫస్ట్ వినాలి. వీ షుడ్ బి గుడ్ లిస్నర్స్. సో ఫీడ్బ్యాక్ను స్వీకరించే గుణం ద్వారా మనము చాలా మంచి లీడరా లేకపోతే ఏ క్వాలిటీ ఉన్న లీడర్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఎవరు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినా, వెదర్ ఇట్ మే బి ద గుడ్ ఫీడ్బ్యాక్ బ్యాడ్ ఫీడ్బ్యాక్, సో దాన్ని మనం ఎలా పాజిటివ్ వేలో తీసుకోవాలి అనేది దీని ద్వారా అలవడుతుందన్నమాట. తర్వాత ఆయనకు ఒక చిన్ని నోరు ఉంటుంది కదా, దాన్ని మైండ్ఫుల్ కమ్యూనికేషన్ అని అంటారు. విచ్ ఇస్ ఆఫీసులో లేదా ఇంటర్వ్యూలలో తక్కువగా మాట్లాడి ఎక్కువ ఇంపాక్ట్ చూపించడానికి ఇది చూపిస్తుంది. తర్వాత ఆయనకి ఒక పెద్ద పొట్ట ఉంటుంది కదా, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని. సో విచ్ ఇస్ రిజెంబుల్స్ టు రెజిలియన్స్ అనమాట. అంటే కెరీర్లో వచ్చే ఒడిదుడుకులు, రిజెక్షన్స్, అలాగే నెగిటివిటీని జీర్ణించుకుని ముందుకు సాగాలి. ఇలా గణపతి యొక్క ప్రతి అంగం జెన్జీస్కి కెరీర్ బిల్డింగ్కి ఒక రోడ్ మ్యాప్లా ఉంటుంది. సో తర్వాత ఆయనకున్న ఏకదంతం గురించి మాట్లాడుకుందాం, ఆయనకున్న మూషిక వాహనం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. హౌ ఇట్ రియల్లీ రిలేటెడ్ టు ద జెన్జీస్ కెరీర్ యాజ్ వెల్ యాజ్ దేర్ రోడ్ మ్యాప్ అనేది. స్టే విత్ మీ.

వినాయకునికి ఉన్న శరీర భాగాలన్నీ కూడా ఎలా జెన్జీస్కి ఆప్ట్ అవుతాయి, వాళ్ళ కెరీర్కి ఇది ఎలా రోడ్ మ్యాప్ అవుతుంది, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఏకదంతుడు వినాయకుడు ఒకటే దంతం ఉంటుంది కదా, విచ్ ఈస్ షోన్ యాజ్ అడాప్టబిలిటీ. అంటే మహాభారతాన్ని రాసే క్రమంలో గంఠం విరిగిపోతే వినాయకుడు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా తన దంతాన్ని విరిచి రాయటం కొనసాగించాట. జెన్జీస్కి లెసన్ ఇది. కెరీర్ వనరులు అంటే రీసోర్స్ లేవని ఆగిపోకూడదు. అనుకోని మార్పులు వచ్చినప్పుడు ఉన్న వనరులని ఎలా మనం ఇన్నోవేటివ్ థాట్స్తో మనం అనుకున్న పనిని పూర్తి చేయాలి అనేది దీన్ని చూపిస్తుంది. అలాగే మన బుజ్జి వినాయకుడికి మూషిక వాహనం ఉంటుంది కదా, ఆయన వాహనం మూషికుడు కదా. సో విచ్ ఇస్ కాల్డ్ రీసోర్స్ మేనేజ్మెంట్. అంటే భారీ కాయమున్న గణేశుడు చిన్న ఎలుకని తన వాహనంగా చేసుకున్నాడు కదా, ఎలుక లోపాలని కూడా ఒక బలంగా ఆయన మార్చుకున్నాడు. విచ్ ఇస్ జెన్జీస్కి ఇది ఒక పెద్ద లెసన్ అండి. ఎలా అంటే ఒక మేనేజర్ ఆర్ లీడర్గా మీ టీంలో ప్రతి ఒక్కరి చిన్న చిన్న స్కిల్స్ను ఎలా వాడుకోవాలో మనకు తెలిసి ఉండాలి యాజ్ ఎ టీమ్ లీడర్గా. అలాగే బడ్జెట్ తక్కువ ఉందని, తక్కువ వనరులతో పెద్ద ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఇది మనకి నేర్పిస్తుంది. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: When the drums beat at Bonaloo, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: Welcome back to Gen Z's 6:36 Studio Clock Lively Shows. మరి ముల్లోకాల ప్రదక్షిణ అనేది స్మార్ట్ వర్క్ వర్సెస్ హార్డ్ వర్క్కి సూచిస్తుందన్నమాట. కుమారస్వామి ప్రపంచం చుట్టూ తిరగటానికి నెమలిపై వెళ్తే వినాయకుడు కేవలం తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి విజయాన్ని సాధించాడు. సో ఇది జెన్జీస్కి ఒక గ్రేట్ లెసన్. ఎలా అంటే, కార్పొరేట్ లైఫ్లో కేవలం గంటల తరబడి డెస్క్ల దగ్గర కూర్చోవడం హార్డ్ వర్క్ అది ముఖ్యం కాదండి. కోర్ ప్రాబ్లమ్ని గుర్తించి తక్కువ సమయంలో సరైన అవుట్పుట్ని ఇవ్వడం అనేది స్మార్ట్ వర్క్. ఆ స్మార్ట్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వెల్కమ్ బ్యాక్. సో వినాయకుడిని మనం ఎన్ని రోజులు పూజించినా కూడా, అంటే మనం ఆయన్ని నిబద్ధతతో, కొంతమంది ఆ రోజే పూజ చేసి ఆ రోజే నిమజ్జనం చేస్తారు, కొంతమంది 3 రోజుల తర్వాత చేస్తారు, కొంతమంది 5 రోజుల తర్వాత చేస్తారు, కొంతమంది 9 రోజులు నవరాత్రులు ఉత్సవాలు జరిపి మరీ నిమజ్జనాన్ని చేస్తారు, కొంతమంది అయితే 11 రోజులు, కొంతమంది 15 రోజులకు కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే 1 మంత్ కూడా వినాయకునికి పూజలు చేసిన తర్వాత నిమజ్జనాన్ని చేస్తూ ఉంటారు. సో ఏది ఏమైనా సరే ఆయన మనతో కొంతకాలం మాత్రమే ఉంటాడు కదా. మరి నిమజ్జనానికి కొలువు తీరిన వినాయకుడు, నిమజ్జనానికి బయలుదేరే వినాయకుడు కూడా జెన్సీస్కి ఒక లెసన్ని నేర్పించి మరీ వెళ్తూ ఉన్నాడు. అంటే ఎంత బ్యూటీ ఉంది చూడండి పండుగలో. అంటే నిమజ్జనం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, మనం దేవుడితో డిటాచ్ అయిపోతున్నాం, ఆ దేవుడితో. ఆ 9 రోజులు ఆయన్ని మన దగ్గర పెట్టుకొని భజనలు చేసి భక్తి శ్రద్ధలతో మనం ఆయనతో పాటు ఉండి అలా 9 రోజులు ఎలా గడిచాయో కూడా మనకు తెలియదు. సో ఆ డిటాచ్మెంట్ అనేది తప్పదు, అండ్ రీబూట్ కూడా తప్పదు. అంటే రీస్కిల్లింగ్, జెన్సీస్కి దాన్ని ఎట్లా అప్లై చేయొచ్చు అంటే డిటాచ్మెంట్ యాజ్ వెల్ యాజ్ రీస్కిల్లింగ్ లాగా అప్లై చేయొచ్చు. అంటే ఎంతో భక్తితో పూజించిన మట్టి గణపతిని చివరికి నీటిలో నిమజ్జనం చేస్తాం కదా. ఇది జీవితంలో మార్పు, ఒక సహజ ప్రక్రియ అని చెప్తుందన్నమాట. సో జెన్సీస్కి ఎలా ఇది లెసన్ అవుతుంది అంటే, టెక్నాలజీలు మారిపోతున్న తరుణంలో పాత స్కిల్స్కు స్టిక్ ఆన్ అవ్వకుండా అవసరమైనప్పుడు పాత విషయాలను వదిలేసి, అంటే అన్ని

లెర్న్ చేసేసి కొత్త విషయాలను నేర్చుకోవడం, రీలెర్న్ చేయడం, అప్స్కిల్లింగ్ చేయడం, స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడం లాంటివి వాళ్ళు తప్పకుండా నేర్చుకోవాలి. సో డిటాచ్మెంట్ రీబూట్తో కూడా వినాయకుడు బాయ్ బాయ్ చెప్తూ కూడా ఆయన మనకు ఒక లెసన్ని నేర్పించి వెళ్తున్నాడు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎంత బ్యూటిఫుల్ లెసన్ని మనకు వినాయకుడు మనతో ఉన్నంతకాలం, అలాగే ఆయన నిమజ్జనానికి వెళ్తున్నప్పుడు కూడా ఎంత బాగా స్కిల్ అప్గ్రేడేషన్ గురించి కావచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ గురించి కావచ్చు, అండ్ రీస్టాకింగ్ గురించి కావచ్చు, హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ గురించి కావచ్చు, ప్రతీది కూడా ఆయన మనతో మమేకమై మనకు నేర్పించి మరీ వెళ్తున్నాడు. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, వినాయకుడు మనకు భక్తి శ్రద్ధలతో ఆయన్ని పూజించడమే కాదు, విద్యాబుద్ధులు మనకు చెప్పడమే కాదండి, విద్యా ఆశయాలు విజయం ఇలాంటి విషయాల్లో యువ నిపుణుల ఆలోచన విధానానికి సంబంధించి 1000 మందికి పైగా జెన్జీ నిపుణుల నుంచి అభిప్రాయాలని అడుగు తెలుసుకుంటే వాళ్ళందరూ కూడా 18 నుంచి 28 ఇయర్స్ వాళ్ళే ఉన్నారట. వాళ్ళందరికీ కూడా ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అలాగే అవగాహన ఉంది. నిరంతరం నైపుణ్యాలను నేర్చుకోవాలని ఒత్తిడితో అలసిపోయామని 60% మంది యువ నిపుణులు చెప్తున్నారట ఒక సర్వే ప్రకారం. అంటే కెరీర్ పైన జెన్జీ వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం, అలాగే జీవితంలో ప్రాధాన్యతలకు సంబంధించి ఇటీవల చాలా నివేదికలు తీశారట. ఆ నివేదికల్లో తెలిసింది ఏంటంటే, కృత్రిమ మీద ఆధారంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఉద్యోగ మార్కెట్లో నిరంతరం కొత్త కొత్త నైపుణ్యాలను సంపాదించుకోవాలనే ఒత్తిడి ఎక్కువైపోయిందట వీళ్ళు. నాయకత్వ బాధ్యతల కంటే జీవితంలో సమతుల్యతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు జెన్జీస్ అని చెప్తున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, మనము వినాయక చవితిని మన జెన్జీస్కి ఆపాదించుకుంటే ఎన్ని మంచి మంచి విషయాలు తెలుస్తున్నాయి. అంటే వినాయకుడు ఒక చిన్ని ఆకారంతో, ఒక చిన్ని చిట్టి వినాయకుడు ఒక చిన్ని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అలా వాళ్ళ మనసులను ఆకట్టుకునే ఆ బుజ్జి రూపం వెనకాల ఇంత బోధ ఉందా అనిపిస్తుంది. కాబట్టి మై డియర్ జెన్జీస్, వినాయక చవితిని కేవలం పండుగలా కాకుండా ఒక కెరీర్ గైడ్లా కనుక మీరు చూస్తే లైఫ్లో సక్సెస్ కావటం మరింత సులువవుతుంది. ఆయనలోని ప్రతి ఒక్క పార్ట్ ఎలా మనకి యూజ్ అవుతుంది, అసలు దేని గురించి అది చెప్తుంది అనే విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాము. వినాయకుడి రూపంని మనం మోడర్న్ స్కిల్ సెట్స్గా మనం చెప్పుకున్నాం. ఆయన తలని స్ట్రాటజిక్ థింకింగ్, ఆయన చిన్ని కళ్ళని లేజర్ ఫోకస్ లాగా, పెద్ద చెవులని యాక్టివ్ లిసనింగ్ లాగా, చిన్ని నోరుని మైండ్ఫుల్ కమ్యూనికేషన్ లాగా, పెద్ద పొట్టని రెజీలియన్స్ లాగా మనం తెలుసుకున్నాం. అలాగే ఆయనకున్న ఒక ఏకదంతం గురించి, అడాప్టబిలిటీ అని దాని గురించి మనం నేర్చుకున్నాం. ఆయనకున్న బుజ్జి మూషిక వాహనం గురించి రీసోర్స్ మేనేజ్మెంట్ అని మనం తెలుసుకున్నాం. అలాగే ఆయన ముల్లోకాల్లో ప్రదక్షిణ చేసిన విధానాన్ని, ఆయన అలాగే వాళ్ళ తమ్ముడు కుమారస్వామి వాళ్ళిద్దరూ కలిసి తల్లిదండ్రుల మాట మేరకు, వాళ్ళ మాటని జవదాటకుండా కుమారస్వామి నెమలిని తీసుకెళ్లి ప్రపంచాన్ని చుట్టడానికి వెళ్తే హార్డ్ వర్క్ చేశాడు, అలాగే స్మార్ట్ వర్క్తో తల్లిదండ్రులే నాకు ముల్లోకాలను జయించినంత అని మన వినాయకుడు స్మార్ట్ వర్క్తో వాళ్ళ హృదయాలను గెలుచుకున్నాడు. దిస్ ఇస్ అలా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఆయన చేసిన పనిలో కూడా. ఇక చివరికి ఆయన మనతో వెళ్ళిపోతూ కూడా, మనతో డిటాచ్మెంట్ అవుతూ కూడా రీస్కిల్లింగ్ ఎలా చేసుకోవాలి, పాత విషయాలని మనము, అంటే పాత స్కిల్స్ని మనం స్టిక్ ఆన్ అవ్వకుండా కొత్త కొత్త విషయాలను నేర్చుకొని మనం స్కిల్ అప్గ్రేడేషన్ ఎలా చేసుకోవాలి, అప్గ్రేడ్ అయ్యి ఎలా ఉండాలి అనే విషయాలను కూడా మనం తెలుసుకున్నాం. సో మనం దీని ఒక ఆధ్యాత్మిక పండుగతో పాటుగా మనకి ఎన్నో గొప్ప విషయాలని వినాయకుడు అందిస్తున్నాడు. కాబట్టి ఈ వినాయక చవితి నుంచి ఇక మనకు ఎలాంటి విఘ్నాలు లేకుండా దేవుడు మన వెన్నంటే ఉండి అన్ని విషయాలని మనకు బోధిస్తూ ఉంటాడు. అండ్ ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని మనం అలా మనసులో దింపుకొని మనం దృఢ సంకల్పంతో శ్రమ మన ఆయుధంగా భావిస్తే విజయం మనకు బానిసవుతుంది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ జెన్జీ యు ఆర్ టుడే. యువత గుండె చప్పుడు 6:52 అవుతుంది. స్టూడియో క్లాక్ కలిఫిలి షోస్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. మళ్ళీ మనం హెలో రెయిన్బోలో కలుసుకుందాం. స్టే విత్ మీ.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
3: No, tell me. I don't want to miss out.
2: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
3: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
2: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
4: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad every day at 8 a.m.
5: స్టూడియోలో సమయం 7 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలు అనువంత ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఎపిసోడ్ 23.

హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మన లైఫ్లో కొన్ని ప్లేసెస్ని మనం జస్ట్ ప్లేసెస్ లాగా చూడము, లైక్ మన స్కూల్ బెంచ్, మన కాలేజ్ క్యాంటీన్, మన ఫస్ట్ ఆఫీస్ డెస్క్, అలాగే మన ఇంట్లో ఉండే ఒక చిన్న రూమ్, మన రూమ్. అక్కడ మన చైల్డ్హుడ్ ఉంటుంది. స్కూల్ బుక్స్ ఉంటాయి, కాలేజ్ నోట్స్ ఉంటాయి, సర్టిఫికెట్స్ అండ్ మెడల్స్ ఉంటాయి, మన ఫస్ట్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, ఫ్రెండ్స్తో చేసిన సిల్లీ మెమరీస్ ఉంటాయి, అమ్మతో పడిన గొడవలు, నాన్నతో చేసిన ఆర్గ్యుమెంట్స్, ఎగ్జామ్స్ ముందు పడిన టెన్షన్, హాలిడేస్లో మధ్యాహ్నం వరకు పడుకున్న రోజులు. ఆ రూమ్ అన్నిటినీ చూసింది. మనం హ్యాపీనెస్తో డాన్స్ చేయడం చూసింది, బాధలో ఏడవడం చూసింది, అండ్ కోపం వచ్చినప్పుడు డోర్ వేసేసుకొని లోపల కూర్చోవడం కూడా చూసింది. మన లైఫ్లో మన ఎన్నో వర్జన్స్ని ఆ రూమ్ సైలెంట్గా విట్నెస్ చేసింది. కానీ మనకి ఒక ఏజ్ వచ్చాక, ఎస్పెషలీ అమ్మాయిలకి, ఆ రూమ్ని వదిలి వెళ్లాల్సిన ఒక రోజు వస్తుంది. పెళ్ళయ్యాక మనం వేరే ఇంటికి వెళ్ళిపోతాం. మొదట్లో ఎవ్రీ వీకెండ్ ఇంటికి వస్తాం, తర్వాత ఫెస్టివల్స్కి, తర్వాత కొన్ని స్పెషల్ ఒకేషన్స్కి మాత్రమే వస్తాం. మన లైఫ్ ముందుకెళ్ళిపోతుంది, కానీ ఇంట్లో మన రూమ్ మాత్రం కొంతకాలం మన కోసం అలానే వెయిట్ చేస్తుంది. బట్ ఇయర్స్ గడిచే కొద్దీ ఆ రూమ్ కూడా కొంచెం కొంచెంగా మారుతుంది. ఇవాళ మన స్టోరీ పెళ్ళయి చాలా రోజులైన తర్వాత తన పేరెంట్స్ ఇంటికి వచ్చిన ఒక డాటర్ తన రూమ్ని చూసి ఫీల్ అయిన ఆ చిన్న బాధ గురించి. అమ్మా, నా రూమ్ ఏంటి ఇలా ఉంది? నా డ్రెస్సింగ్ టేబుల్, నా బుక్ షెల్ఫ్ ఎక్కడ అవన్నీ? అవా, అవన్నీ తీసేశాం తల్లి. ఎందుకమ్మా? రూమ్ని కొంచెం యూజ్ చేద్దాం అనుకున్నా. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు కదా, గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఈ రూమ్లో వాళ్ళని పడుకోబెట్టచ్చు అని అనిపించింది. అమ్మా, కానీ ఇది నా రూమ్ కదా. అవునరా, నీ రూమే, మరి ఇలా ఎందుకు మార్చారు? నువ్వు వెళ్ళిన తర్వాత రూమ్ చాలా రోజులు ఎంటీగా ఉండిపోయింది కదా.

కదా. అమ్మా, మరి నా థింగ్స్ అన్నీ ఎక్కడ పెట్టావు? కబర్డ్ పైన అన్ని బాక్సెస్లో ఉన్నాయి. నీ బుక్స్, ఫోటోస్, మెడల్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టానరా. ఎందుకు ఎందుకు అలా సైలెంట్ అయిపోయావు? రూమ్ మార్చినందుకు బాధగా ఉందా? రూమ్ మార్చినందుకు కాదమ్మా. మరి నేను వెళ్ళిపోయిన తర్వాత నాతో పాటు నా రూమ్లో ఉన్న నా మెమరీస్ కూడా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందమ్మా. ఇప్పుడు ఈ రూమ్ని చూస్తే ఇది నా రూమ్ లాగా నాకు అనిపించడం లేదు. సఖీ, ఎందుకు అలా అనుకుంటున్నావు? ఎందుకంటే ఇక్కడ నా థింగ్స్ ఏవీ లేవమ్మా. నా బుక్స్ లేవు, విండో పక్కన నేను రోజు పెట్టుకునే నా చైర్ లేదు, బెడ్ మీద నా బ్లాంకెట్ లేదు. ముందు ఈ రూమ్లోకి వచ్చిన ప్రతిసారి ఇది నా రూమ్ అనే ఫీలింగ్ ఉండేది, కానీ ఇప్పుడు చూస్తే నాకు అలా ఏమీ అనిపించట్లేదు. నీకు అనిపిస్తున్న ఆ మిస్సింగ్ ఫీలింగ్ జస్ట్ థింగ్స్ వల్ల కాదు సఖీ, మరి నువ్వు ఇక్కడ లేకపోవడం వల్ల కూడా. కానీ అమ్మ, సీయింగ్ మై రూమ్ చేంజ్ సో మచ్ మేక్స్ మీ ఫీల్ లైక్ ఐ నెవర్ లివ్డ్ హియర్ బిఫోర్. సఖీ, నీ రూమ్ది ఫర్నిచర్, కర్టెన్స్ అండ్ బెడ్ మారిండొచ్చు, కానీ ఈ రూమ్తో నువ్వు పెంచుకున్న మెమరీస్ని ఎవ్వరూ మార్చలేరు. కానీ కొన్నిసార్లు మెమరీస్ అంటే జస్ట్ గుర్తులు కాదు కదమ్మా, అవి ఉన్న ప్లేస్ని చూస్తేనే ఆ ఫీలింగ్ మళ్ళీ వస్తుంది. అదే ఆ ప్లేసే మారిపోతే ఆ మెమరీస్ కూడా కొంచెం దూరం అయినట్టు అనిపిస్తుంది. నీకు తెలుసా సఖి, నువ్వు పెళ్ళై వెళ్ళిన ఫస్ట్ ఫ్యూ మంత్స్ నీ రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను అలానే కూర్చునేదాన్ని. నీ కబర్డ్ ఓపెన్ చేస్తే నీ బట్టలు కనిపించేవి, టేబుల్ మీద నీ బుక్స్ కనిపించేవి. అప్పుడు నువ్వు జస్ట్ బయటకు వెళ్ళావేమో, ఈవినింగ్కి డోర్ ఓపెన్ చేసి అమ్మా అని పిలుస్తావేమో అనిపించేది. నువ్వు వెళ్ళిపోయావని తెలుసు, కానీ మన మైండ్కి కొన్ని నిజాలు యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. కొన్ని రోజులు నీ రూమ్ని అలానే ఉంచాను, కానీ రోజు రోజు ఆ ఎంటీ రూమ్ని చూస్తూ ఉంటే నువ్వు ఇక్కడ లేవు అనే నిజం నాకు ఇంకా ఎక్కువగా కనిపించేది. అందుకే కొంచెం కొంచెంగా నీ రూమ్ని నేను మార్చుకున్నాను. నువ్వు వెళ్ళిపోయావని మర్చిపోవడానికి కాదు, కానీ నువ్వు వెళ్ళిపోయావని నిజాన్ని నేను యాక్సెప్ట్ చేసుకోవడానికి, నీ యాబ్సెన్స్లో కూడా నేను బ్రతకడం నేర్చుకోవడానికి. ఆ మాట విని సఖీ ఇంకేం మాట్లాడలేకపోయింది. ఎందుకంటే ఆమెకు అప్పటి వరకు తన రూమ్ మారింది అని మాత్రమే అనిపించింది. కానీ అమ్మకి ఆ రూమ్ మారడం వెనకాల ఎన్ని రోజుల లోన్లీనెస్ ఉందో సఖీకి అప్పుడే అర్థమైంది. పెళ్ళయ్యాక డాటర్స్ లైఫ్స్లో చాలా చేంజెస్ అవుతాయి. ఒక న్యూ హౌస్, న్యూ ఫ్యామిలీ, న్యూ రెస్పాన్సిబిలిటీస్, న్యూ రొటీన్. మన పేరెంట్స్ ఇంట్లో మనం ఫిజికలీ ఇక ఉండము, కానీ మన రూమ్లో మన చైల్డ్హుడ్ ఇంకా అలాగే ఉంటుంది. అందుకే చాలామంది డాటర్స్ పెళ్ళయి ఎన్ని ఇయర్స్ అయినా పేరెంట్స్ ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ వాళ్ళ రూమ్ డోర్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఆ రూమ్లో మనం ఇప్పుడున్న పర్సన్ కాదు, మనం ఒకప్పుడున్న పర్సన్ కనిపిస్తుంది. సఖీ, నీ రూమ్ మారిపోయిందని బాధపడుతున్నావు కదా, ఒకసారి పైన ఉన్న బాక్సెస్ తీయి, నీకు కొన్ని చూపిస్తాను. ఇప్పుడు ఎందుకులే అమ్మా, అయినా ఏముందని. నువ్వు ముందైతే ఆ బాక్సెస్ అన్నీ తీయి. సఖీ అండ్ వాళ్ళ అమ్మ కలిసి ఆ ఓల్డ్ బాక్సెస్ని బయటికి తీస్తారు. ఆ బాక్సెస్లో స్కూల్ నోట్బుక్స్, ఓల్డ్ డ్రాయింగ్స్, ఫస్ట్ ప్రైజెస్, సర్టిఫికేట్స్, కాలేజ్ డిగ్రీస్, మెడల్స్, ఒక స్మాల్ కవర్లో చైల్డ్హుడ్ హెయిర్ క్లిప్స్, ఇంకొక కవర్లో ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్, ఇలా ప్రతి బాక్స్లో అన్ని సఖీ చైల్డ్హుడ్లో వాడిన వస్తువులు, తన మెమరీజే ఉండే. సఖీ ఒక్కొక్కటి బయటికి తీస్తూ చాలా సర్ప్రైజ్డ్గా వాళ్ళ అమ్మని చూస్తుంది. అమ్మా, ఇవన్నీ ఇంకా ఇలానే ఉన్నాయా? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ రూమ్ మారిపోయింది, కానీ నీ థింగ్స్ ఏవి ఎక్కడికి పోలేవు తల్లి, అన్నిటినీ నేను భద్రంగా దాచాను. కానమ్మా, ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నావు? నేను ఇవన్నీ మళ్ళీ వాడను అడగను. నువ్వు అడిగినా అడగకపోయినా నీవి నీవే. ఈ రూమ్ ఎవరిదైనా అవ్వచ్చురా, కానీ నువ్వు ఎప్పుడు వచ్చినా నీ కోసం ఒక ప్లేస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ సఖీ వాళ్ళ అమ్మ రూమ్లోకి వెళ్ళింది. అక్కడ తన ఫేవరెట్ డ్రెస్సింగ్ టేబుల్, దాని మీద తన ఫేవరెట్ బ్యాంగిల్ స్టాండ్, దాని మీద తన చిన్నప్పటి ఫోటోగ్రాఫ్ని చూసింది. అది చూశాక సఖీకి ఒకటి అర్థమైంది.
తన రూమ్ మారిపోయింది కానీ తన చైల్డ్హుడ్ వాళ్ళ అమ్మ రూమ్లో.

లో బాక్సెస్లో ఫోటోగ్రాఫ్స్లో ఇంకా అలానే జాగ్రత్తగా దాచిపెట్టుకుంది అని. డియర్ లిసనర్స్, మేబీ మన పేరెంట్స్కి మన ఓల్డ్ రూమ్ని అలానే ఉంచడం పాసిబుల్ కాకపోవచ్చు. ఒకరోజు అది గెస్ట్ రూమ్ అవ్వచ్చు, స్టడీ రూమ్ అవ్వచ్చు, నాన్న ఆఫీస్ రూమ్ అవ్వచ్చు, అమ్మ తన సూయింగ్ మెషిన్ పెట్టుకునే రూమ్ కూడా అవ్వచ్చు. లైఫ్ మారుతుంది, ఇంట్లో స్పేసెస్ కూడా మారాలి. కానీ ఆ రూమ్ మారిందని మన ప్లేస్ మారిపోయిందని కాదు. మన అడ్రస్ మారిపోవచ్చు, మన సర్నేమ్ మారిపోవచ్చు, మన రెస్పాన్సిబిలిటీస్ మారిపోవచ్చు, మన డైలీ లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్ అయిపోవచ్చు. కానీ పేరెంట్స్ ఇంట్లో మన కోసం ఉన్న ఆ ఎమోషనల్ స్పేస్ మాత్రం ఎప్పటికీ మారదు. ఎందుకంటే పెళ్ళయ్యాక డాటర్ వేరే ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ పేరెంట్స్ హార్ట్లో ఆమె కోసం ఉన్న ప్లేస్కి డోర్ ఎప్పుడూ క్లోజ్ అవ్వదు. మేబీ అందుకే మనం ఎన్ని ఇయర్స్ తర్వాత ఇంటికి వచ్చినా ఒక్కసారి మన ఓల్డ్ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు ఆ రూమ్ సేమ్గా ఉండకపోయినా మనకి ఒక ఫమిలియర్ ఫీలింగ్ని ఇస్తుంది. అండ్ పర్హాప్స్ దాట్ ఈస్ వాట్ హోమ్ రియలీ మీన్స్. ఇది మన ఇవాల్టి అనువంతా. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.

FM Rainbow 101.9. ఫోటో అన్నది ఒక అద్భుతమైన జ్ఞాపకం. ఫోటో ఆల్బమ్ అన్నది మనం మర్చిపోలేని అందమైన జ్ఞాపకం. సో ఇవాళ జనరేషన్లో ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం ఫొటోస్ దిగుతున్నాం. అవి అలా సెల్ ఫోన్లో ఉండిపోతున్నాయి. ఎంతమంది దాన్ని ఆల్బమ్గా కన్వర్ట్ చేసి అలా ఆ హార్డ్ కాపీ ఆఫ్ మన ఫొటోస్ని చూసుకోవడం. మన మూడ్ స్వింగ్స్ జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా అలా అలా మన జ్ఞాపకాల దొంతరలోకి వెళ్తే ఆ గొప్ప గొప్ప ఫొటోస్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. చిన్నప్పటి ఫొటోస్ కావచ్చు, లేకపోతే కాస్త పెద్దగా అయిన తర్వాత లేదా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్స్ కావచ్చు. అలా మీ లైఫ్లో వాహ్ అని ఆ ఫోటోని చూసినప్పుడల్లా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఆ మూమెంట్ ఏంటి, ఆ ఫోటో ఏంటి, ఆ మూమెంట్ ఏంటి? కాల్ మీ ఆన్ 2323-00, 2323-48212, 2970-47154 ఆర్ మై నంబర్స్. ఐఎమ్ వెయిటింగ్, స్టే విత్ మీ.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు

0: చాలా యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: Well, జ్ఞాపకాలు మనకు వెనక్కి వెళ్ళవు, కానీ మళ్ళీ జీవించేలా చేస్తూ

0: ಲಿಯಾನ್ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ವೆಲ್ಲ, ಜ್ಞಾಪಕಾಲು మనకు వెనక్కి వెళ్ళవు కానీ మళ్ళీ జీవించేలా చేస్తూ ఉంటాయి. కాలం కరిగిపోతుండొచ్చు కానీ చిత్రాలు మాత్రం దాన్ని బంధిస్తూ ఉంటాయి. అలా మీ లైఫ్లో మీరెప్పుడైనా మీ ఆల్బమ్ని తిరిగేసుకున్నప్పుడు అరే వా అని ఒక ఫోటో దగ్గర మనం అలా స్ట్రక్ అయిపోతూ ఉంటాం కదా, ఆ ఫోటో ఏంటి, దాని వెనుక స్టోరీ ఏంటి, నాకు మీరు చెప్పాలనుకుంటే నా నంబర్స్ 2323-00-233-48-21-2970-4715 are my numbers. We have a caller on air. Hello.
2: Hello. Good evening, Dr. Deepa Marangaru.
1: Good evening, Andy. Chappandi.
2: Om Shanti. Namaskaram, Andy. My name is Polisetti Mehar Baba. I'm talking to you.
1: Yeah, Chappandi.
2: I'm talking to you in Bengaluru. వారికి కూడా మా మురళీ తమ్ముడికి మిగతా కాలర్స్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇకపోతేనే ఒకప్పుడైతే వైట్ అండ్ బ్లాక్ ఫోటోలు ఉండేవండి. అవి ఏం చేసేవాళ్ళు అంటే అండి, ఫోటో అట్ట కనిపిస్తేనే ముందు అర్థం వెనకాల రేకు వేసి వారికి మేకులు కొట్టి ఒక స్టూడియోలాగే ఉండేదండి మా ఇంట్లో ఫోటోలు అన్నీనండి. అయితే దుర్యోధనుడి పాత్రలు అండి, మైల్ పగిలి అంటే నాటక రంగస్థల నాటకంలో నటించేవాడిని అండి, రంగస్థల నాటకాల్లో అండి. అయితే ఆ ఫోటోలన్నీ ఒక స్టూడియో లాగా ఉండేయండి. తర్వాత ఇంకా అవన్నీ కూడా అని రేకులు గట్ట అన్ని అద్దాలు గట్ట తీసేసి అని వాటిని కట్ చేసి మంచిగా తీసేయండి, ఆల్బమ్ లో సెట్ చేసేవండి. అయితే నేను వెళ్ళినప్పుడల్లా న్యూ సినీ రికార్డింగ్ డ్యాన్స్ లో ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ గా యాడ్ చేసి ఉండండి. అయితే మూడు ఫోటోలు హీరోయిన్ ఎన్టీఆర్ గా యాడ్ చేస్తుంటే పక్కన అమ్మాయి ఉంటుంది కదండి, ముగ్గురు అమ్మాయిల పక్కన దిగానండి. ఫస్ట్ లో పెళ్ళైనప్పుడు అయితే ఈ ఆంటీ గారు, మీ ఆంటీ గారే అండి, మీ అమ్మమ్మ గారు ఎప్పుడు చూడలేదండి. తర్వాత ఎలాగోలాగా చూసారండి ఆ ఫోటోలని. ఎవరితో అన్న అమ్మాయిలతో దిగా ఫోటో అండి, నేను ఎవరితో దిగానంటే ఆ ఫోటోలు తీసి చూపించారని స్ట్రక్ అయిపోయానండి. గొడవలు అవుతాయి అనుకున్నానండి కానీ గొడవలు ఇవ్వలేదండి. ఇలాంటి ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు హీరోయిన్ పక్కన పెట్టుకుని నన్నెందుకు ప్రేమించేసుకున్నాం, ఆ ముగ్గురిని చేసుకోవచ్చు కదా మంచిగా ఉండేవాడు అనిందండి. నవ్వుకుంటానండి, ఏ గొడవలు లేకుండా మంచిగా ఉంటున్నామండి ఇప్పుడు అండి. దీప మేడం గారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ. ఎస్, వి హావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్, లెట్స్ సీ. హలో.
3: హలో,
1: నమస్తే అండి.
3: నమస్తే, గుడ్ ఈవినింగ్. దీప గారు బాగున్నారా?
1: బాగున్నానండి, చెప్పండి. మీ లైఫ్ లో ఉన్న ఒక అందమైన ఫోటో, ఆ ఫోటో వెనుక ఉన్న మీ స్టోరీ.
3: ఫోటోస్ మనం బంధించడం దాని వెనకాల స్టోరీ అన్నారు కదా. హలో.
1: అవునండి, చెప్పండి.
3: హలో,
1: మీ వాయిస్ వినపడుతుంది, మీరు మాట్లాడొచ్చండి. సో ఆవిడ ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయినట్టున్నారు, మరి ఆ ఫోటో ఏంటో గుర్తు చేసుకోవాలనుకుంటున్నట్టున్నారు. వెల్, మరి మీరు మీ ఆల్బమ్ని తిరిగేసినప్పుడు మీరు మీరు ఆ ఫోటో దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంటే. హలో.
4: హలో,
1: నమస్తే అండి.
4: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం గారు. శ్రీనివాసరావు, మలక్పేటమ్మ.
1: చెప్పండి.
4: అదే, అయితే నేను ఒకసారి మా తమ్ముడు వాళ్ళ అత్తగారింటికి సాయంత్రం రిసెప్షన్ ఉండేది, మ్యారేజ్ రిసెప్షన్.
1: ఓకే,
4: దానికి వెళ్ళాను. దానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ మా తమ్ముడు బాబు వాడు వెళ్ళి ఒక అతను పెయింటింగ్ తీసుకొచ్చి చూపించాడు.
1: మీ వాయిస్ రిపీట్ అవుతుంది సార్, మీరు కొంచెం వాల్యూమ్ రిడ్యూస్ చేయండి. చెప్పండి.
4: అదే, ఒక పెన్సిల్ తోటి అతను మంచిగా ఫోటోగ్రాఫ్ దించి ఇచ్చాడు. నేను చెప్పాను, అరే నాకు చెప్పకుండా నువ్వు ఎట్లా దిగావురా అని చెప్పి, ఎక్కడున్నారంటే అక్కడ ప్రధాన దగ్గర పెట్టినానంటే సరే అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి నేను కూడా కూర్చొని ఫోటో దింపించుకున్నాను. పెన్సిల్ తోటి ఎంత బ్యూటిఫుల్ గా వేశాడంటే, సరే నెక్స్ట్ డే మార్నింగ్ అవన్నీ ఎట్లా ఉంటుందంటే ఎప్పటికప్పుడు మనం అయిపోగానే దాన్ని తీసుకొచ్చి ఫ్రేమ్ కట్టిస్తేనే అది మన ఇంట్లో ఉండిపోతుంది, లేకపోతే అది ఎక్కడో పడేసి ఏదో ఇదైపోతుంది, రోల్ చేసుకొని పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను నెక్స్ట్ డేనే వెళ్ళి ఫోటోగ్రాఫ్ దానికి కట్టించేసాను,
1: లామినేట్ చేయించారు. ఓకే.
4: సో అది చేసి తీసి మా అమ్మకు చూపించేటప్పటికి, అదే ఈ ఫోటో బాగాలేదురా, నువ్వు దాన్ని ఎందుకు వేస్ట్ చేసావు, అది తీసేసి అది చేసంటే అయినా సరే అమ్మా తీసేస్తానులే అని చెప్పి, ఇప్పటికి దాదాపుగా నాట్లేదని ఒక 20-25 ఇయర్స్ అయిపోయింటారు. సో ఇప్పటికి దాని ఇంట్లో ఆ ఫోటో ఇప్పటికీ పెట్టుకున్నాను. దాన్ని కంపల్సరీగా ఎవరు ఇంట్లోకి వచ్చిన వాళ్ళు చూసినా అన్న ఎవరిది.

0: పెన్షన్ చాలా బ్యూటిఫుల్ ఉంది, సేమ్ టు సేమ్ అలాగే నువ్వు ఎలాగున్న ఫోటో కూడా పెన్సిల్ తోటి దించింది, ఇట్లా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది అని చెప్పి అందరూ అంటుంటారు. కాబట్టి పిక్చర్ స్టిల్ ఇన్ దట్ ఈస్ విత్ మీ. సో అది ఎప్పటికి కూడా మర్చిపోలేని మనకు ఇది ప్రెజెంటేషన్ లాగా ఉంది అది.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. మీ ఆరోగ్యం జాగ్రత్త, మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలుస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్. థ్యాంక్ యూ.
1: ఎస్, వీ హ్యావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. అట్లా ఆలోచిస్తూ ఉంటారు అందరూ, ఏం చెప్పాలి దీపతోటి, ఏం మాట్లాడితే బాగుంటుంది, మరి ఏ ఫోటోల గురించి మనం మాట్లాడాలని. యాక్చువల్లీ నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, ఎందుకు ఈ టాపిక్ తీసుకోవాల్సి వచ్చింది అనేది. రీసెంట్గా నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళి అనగానే జనరల్గా మనం వాళ్లకు గిఫ్ట్స్ ఇవ్వడం, ఈ మధ్య కాలంలో రిటర్న్ గిఫ్ట్ కల్చర్ అన్నది బాగా ఎక్కువ అయిపోయింది కాబట్టి పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా, చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా మనకు రిటర్న్ గిఫ్ట్ అనేది వస్తుంది. సో రిటర్న్ గిఫ్ట్ కింద ఏమిచ్చారో దాని విలువ అసలు గొప్పదైనా కూడా ఆ ఇచ్చారులే అన్నట్టుగా అనిపించింది. కానీ నాకు అక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు ఒక ఫోటో బూత్ పెట్టారు అక్కడ. మనం ఇన్స్టెంట్గా అక్కడ వెళ్ళి మనం ఫోజ్ ఇవ్వగానే వెంటనే వాళ్ళు ఫోటో తీసి, ఫోటో తీసి కవర్లో పెట్టి ఇవ్వడం కాదు, 360 degrees ఫొటోస్ టైప్ కూడా కాదు, అది బయటకి తీసి ప్రింటౌట్ తీసి ఇవ్వడమే కాదు, అక్కడ ఈ పలానా పెళ్ళికి వచ్చారు వీళ్ళు, ఈ పెళ్ళి కొడుకు, ఈ పెళ్ళి కూతురు అండ్ వాళ్ళిద్దరి ఫొటోస్తో పాటు మన ఫోటోను కూడా ఫ్రేమ్ చేసి వాళ్ళు మనం టేబుల్ పైన పెట్టుకునే విధంగా చేసి మనకి ఇచ్చారన్నమాట. ఐ ఫెల్ సో హ్యాపీ టు సీ దాట్ ఫోటోగ్రాఫ్, బికాస్ మనం ఎన్నో వేల లక్షల ఫొటోస్ దిగుంటాము, అవన్నీ కూడా మన బ్యాకప్లోనే ఉండి ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఒక హార్డ్ కాపీ ఆఫ్ ఫోటో ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా మనం మన చేతితో టచ్ చేసినప్పుడు, మన కళ్ళతో దాన్ని చూసినప్పుడే మనకు కలిగే ఆనందం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అలా ప్రతి ఫోటో వెనకాల ఒక కథ ఉంటుంది, అలా మీరు చెప్పాలనుకుంటున్న ఆ ఫోటో వెనకాల ఉన్న మీ కథ ఏంటి? ఐఎమ్ హియర్ టు లిసన్, ఐఎమ్ రెడీ టు లిసన్ యువర్ స్టోరీస్. సో మీరు నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఆన్ 2323-00-30, 2323-48-21, 2970-4715. సో దేర్ ఆర్ మెనీ కాల్స్, చూద్దాం. హలో.
2: హలో, నమస్కారం. బాగున్నారా?
1: నమస్తే అండి రమేష్ గారు. మీ లైఫ్లో మీకు నచ్చిన మీ ఫోటోగ్రాఫ్ ఏంటి, దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి?
2: అవునమ్మా. కే రమేష్ మాట్లాడుతున్నానమ్మా. నేను చిన్న బాబు ఉన్నప్పుడు, 1.5 years ఉన్నప్పుడు మా అమ్మ నాకు ఫోటో తీసిందమ్మా, గోపాలకృష్ణుని వేషం అనేసి చేతిలో మురళి పెట్టి
1: తీసిందమ్మా. అంటే ఆ ఫోటోని మీరు చూసుకున్నప్పుడల్లా మీకు ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి.
2: ఇంకొకటి అమ్మా, 1977 మా పెళ్ళి అయిందమ్మా. నా మిత్రుడు ఉల్లిగడ్డది హోల్సేల్ షాప్ అన్నమాట, వాళ్ళ పన్నోళ్ళతో చెప్పి చిన్న చిన్న ఉల్లిగడ్డ చేసి 2 ఆరో చేసి మా భార్యకు నాకు మెడల్ వేసి ఫోటో
1: తీశారమ్మా. 1977 లో
2: ఫోటో తీస్తే మా మనమల్లి అంతా, అరే తాతయ్య ఎట్లా ఉంది తాతయ్య, ఎంత బాగా కట్టారు, చాలా బాగా కట్టారు, బాగా దండ కట్టి చేశారనమాట. ఇప్పుడు నా మన్మల్లు, నా మన్మల్లు అందరు
1: మీరు చెప్తుంటే కూడా ఆ ఫీల్ కనపడుతుంది అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. వెల్ ఫ్రెండ్స్, హలో.
3: హలో మేడం, గుడ్ ఈవినింగ్. మేడం
1: గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
3: మేడం కర్నూలు జిల్లా కోడగూడ నుంచి మేడం నాగెల్ల విశ్వేశ్వరయ్య. బాగున్నారు మేడం?
1: బాగున్నానండి, మీరు బాగున్నారా చెప్పండి.
3: బాగున్నా మేడం, మీ కార్యక్రమాలు అన్ని బాగుంటాయి, దీనికోసం తనకలాడతాం మేడం.
1: ఓకే అండి, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, మీరు హ్యాపీ కదా, చెప్పండి.
3: టాపిక్ చెప్పలేదు మేడం, వినాయ్ ఇప్పుడు ఫోన్ చేస్తాం మేడం.
1: మీ ఫోటో, మీ లైఫ్ లో మీకు బాగా నచ్చిన ఫోటో, మీ ఆల్బమ్ లో, మీ ఫోటో ఆల్బమ్ లో మీకు నచ్చిన ఫోటో, దాని వెనకాల ఉన్న స్టోరీ.
3: మా చిన్నప్పుడు ఫోటో మేడం, అప్పుడు మా అక్క బావ ఊర్లో సేను పోతుంటారు మేడం. అప్పుడు ఆల్డేస్ అప్పుడు సేనులో చలక పట్టుకుని ఆ ఫోటో ఇప్పటికి మాకు ఎంత ఇష్టం మేడం.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ అండి. వెల్ ఫ్రెండ్స్, మరి హలో.
4: హలో, గుడ్ ఈవినింగ్ మేడం, నమస్కారం.
1: నమస్తే అండి, చెప్పండి.
4: రామాచార్ పురం విజయన్ కాశీ మాట్లాడుతున్నామా? అయితే నేను 1960 అమ్మా, 62 లో వచ్చాను. 60 లో మా నానమ్మ మా తాతయ్య ఫోటోలు కూడా

0: కూడా ఉన్నాయమ్మ.
1: అంటే
0: ఇంకా అప్పుడు వెనకటోరు కదమ్మా, అప్పుడు వేరే ఉంటాయి కదా కాళ్ళకు కంకణాలు కళ్యాణ గారు చూపించేవాళ్ళు. అది ఇంకా ఫోటో ఎవరన్నా వస్తే చూపించేవాళ్ళమ్మా, అదొక సంతోషం. నేను ఒకసారి ఏం చేశానంటే, నేను ఎగ్జిబిషన్ మన మన కల్చర్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ మన దిగవాగస్టో, కాలేజీలో నేను డ్రామా వేశానమ్మా. డ్రామా వేసేటప్పుడు అంటే కో ఎడ్యుకేషన్ మాట, అప్పుడు కో ఎడ్యుకేషన్ నేను సడన్గా మా ఫోటోగ్రాఫర్ ఏం చేసి అంటే ఒక అమ్మాయి నన్ను దింపిండమ్మా. దింపడం వల్ల ఆ పోటీ ద్వారా వల్ల ఇంకా నాకు 1991 లో మ్యారేజ్ అయినప్పుడు చూసి నన్ను చాలా చివాట్లు పెట్టారండి. ఎడ్యుకేషన్ పెళ్లి చేసుకున్నా వేరే అనుకున్నారమ్మా, ఒక గ్యాప్ గా ఉంది. రెండోది నేను ఒక నాకు ఒక సినిమా పిచ్చి ఉండేనమ్మా, సినిమా పిచ్చినప్పుడు ఎన్టీ రామారావు శోభన్ బాబు గారు ఒక లెటర్, అప్పుడు మద్రాస్ లో ఉండేవాళ్ళు, అప్పుడు అది చూసుకున్నప్పుడు ఫోటోలు గ్రాఫిక్ ఫోటోలు కూడా పంపించేవాళ్ళమ్మా.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. వెల్ ఫ్రెండ్స్, 7:30 స్టూడియో క్లాక్ కలిపిన షోస్. మరి మీ లైఫ్లోని మీకు నచ్చిన ఆ ఫోటోగ్రఫ్ ఏంటి, ఆ ఫోటోగ్రఫ్ వెనకాల ఉన్న ఆ స్టోరీ ఏంటి, నేను తెలుసుకోవడానికి ఇక్కడ రెడీగా ఉన్నాను, మీరు చెప్పడానికి రెడీగా ఉన్నారా? అయితే ఇంకెంత కాలుష్యం నాతో మీరు మాట్లాడాలనుకుంటే 2323003029704715 2323482 ఆర్ మై నెంబర్స్. దిస్ ఇస్ యువర్ జోక్ డాక్టర్ దీపా నిదానకవి అండ్ యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9 లో హెల్లో రెయిన్బో వింటున్నారు, స్టే విత్ మీ.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: బతుకమ్మ పూల సోయగం
3: బోనాల జాతర ఉత్సాహం
2: ఒగ్గు కథల మేళవింపు
3: పేరిణి నిత్య వీరత్వం
2: పోచంపల్లి చేనేత నైపుణ్యం
3: నిర్మల్ కళల అందం
2: సకినాల రుచులు
3: సర్వపిండి సాంప్రదాయం
2: పల్లె జానపద సంస్కృతి నుంచి
3: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
2: ప్రతి కథను
3: ప్రతి గాథను
2: ఒడిసి పట్టి
3: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
2: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో।

కొన్ని ఫోటోలు మనల్ని కవ్విస్తాయి, కొన్ని ఫోటోలు మనల్ని మురిపిస్తాయి, కొన్ని ఫోటోలు మనకి బాగా ఆనందాన్ని కలిగజేస్తాయి, కొన్ని ఫోటోలు మనల్ని దుఃఖసాగరంలో ముంచెత్తుతుంటాయి, కొన్ని ఫోటోల్ని చూడగానే ఎగిరి గంతేయాలనిపిస్తుంది, కొన్ని ఫోటోల్ని చూడగానే అబ్బా ఆ రోజులే బాగున్నాయనిపిస్తుంది. అలా మీ ఫోటో వెనకాలన్న ఆ స్టోరీ ఏంటి నాతో మీరు పంచుకోవాలి అనుకుంటే కాల్ మీ ఆన్ 2323-4821-2323-00-3030-2970-4715 are my numbers. Stay with me.

ఎస్, ఏది వదిలినా డస్ట్ని మనల్ని వదలదన్నమాట. వెల్, ఫోటో ఆల్బమ్ గురించి ఒక చిన్న స్టోరీ ఏంటంటే, జనరల్గా ఒక పాత సామాన్ల మధ్యలో నుంచి ఆ పాత ఫోటో ఆల్బమ్ని మనం కనుక తీసి చూస్తే, ఇక్కడ మనం ఒక క్యారెక్టర్ని అనుకుందాం. ఒక అబ్బాయి తను చాలా రోజుల తర్వాత తన పాత ఫోటో ఆల్బమ్ని ఒకదాన్ని తీసి చూస్తున్నాడు. అతను దాన్ని తెరిచి పేజీలు తిప్పడం మొదలుపెట్టాడు. మొదటి పేజీల్లో అతని చిన్ననాటి నవ్వులు, పాఠశాల రోజులు, కుటుంబంతో గడిపిన మధురమైన క్షణాలు కనిపించాయి. కొన్ని పేజీలు ముందుకెళ్ళేసరికి అతనికి కష్టకాలంలో దిగులుగా తీసిన ఫొటోసు, పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు, ఉద్యోగం దొరకనప్పుడు పడిన బాధల జ్ఞాపకాలు కనిపించాయి. అతను ఆ పేజీలను త్వర త్వరగా దాటేయాలని చూశాడు. అయితే ఆల్బమ్ చివరి పేజీకి వచ్చేసరికి అతనికి ఒక అద్భుతం కనిపించింది. ఆ కష్టాల తర్వాతే తాను సాధించిన విజయాలు, పెళ్ళి, కొత్త ఉద్యోగం మరియు తన కుటుంబంతో ఉన్న సంతోషకరమైన పెద్ద పెద్ద ఫోటోలన్నీ అక్కడ అతనికి కనిపించాయి. సో అప్పుడు అతనికి ఒక నిజం అర్థమైంది. ఏంటంటే, మన జీవితం కూడా ఒక ఫోటో ఆల్బమ్ లాంటిదే. సంతోషాలు మాత్రమే ఉంటే ఆ ఆల్బమ్ పూర్తి కాదు కదా. కష్టాలనే నల్లటి పేజీలు లేకపోతే విజయాలనే వెలుగు ఫోటోలకు విలువ ఉండదు. ప్రతి కష్టం మన కథలో ఒక మంచి ముగింపు కోసం వేసే అడుగు మాత్రమే కదా. సో అలా మనందరి లైఫ్లో మన ఫోటో ఆల్బమ్స్ని మనం చూసుకుంటుంటే, చిన్నప్పుడు మనం దిగిన ఫొటోస్ నుంచి పెద్దగా అయి, పెళ్ళిళ్ళయి, మనం అమ్మలమై, మన బిడ్డల్ని మనం పెంచుతున్నప్పుడు, మన తల్లిదండ్రులు పడ్డ కష్టాలని మనం అన్నీ ఆలోచిస్తూ ఉంటాం. అరే కరెక్టే కదా, వాళ్ళు ఇలా చేశారు, మనకు అప్పుడు నచ్చలేదు, కానీ ఇప్పుడు మనం అదే అనుభవిస్తున్నాము అని. సో ఒక్క ఫోటో ఎంతో జీవితాన్ని చూపిస్తుంది. ఒక ఫోటో ఆల్బమ్ ఒక సముద్రంలాగా ప్రతి ఒక్క కథని మనకు చూపిస్తూ ఉంటుంది. సో అలా ఇప్పుడు ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కానీ, అట్లీస్ట్ మనుషులు ఎలాగో మాట్లాడుకోవట్లేదు. అప్పుడప్పుడు మీ మూడ్ స్వింగ్స్ బాగాలేనప్పుడు, ఎలాగో మీకు ఫీల్ అయినప్పుడు, అట్లీస్ట్ ఒక ఫోటో ఆల్బమ్ తీసి మీ జ్ఞాపకాలతో మీరు మాట్లాడండి, మీ జ్ఞాపకాల్లో మీరుండండి, మీతో మీరు పలకరించుకోండి, మీతో మీరే ఉండండి, మీ గురించి మీరు ఆలోచించండి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ ఇప్పటివరకు చేసుకున్న 40 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల దేశంలోని యువతకు కొత్త ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వరంగల్ విమానాశ్రయ కల నెరవేరబోతోందని ఎయిర్పోర్టుకు మంచి పేరు సూచించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గత బీఆర్ఎస్ పాలకులు పదేళ్లపాటు ప్రజలను విస్మరించి కేవలం సొంత కుటుంబ ప్రయోజనాలపైనే దృష్టి సారించారంటూ మండిపడ్డారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ హవా సాగించి అధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి వంటి కీలక పదవులను కైవసం చేసుకుంది. ఉపాధ్యక్ష పదవిని మాత్రం స్వతంత్ర అభ్యర్థి దీపాన్షు షోకీన్ గెలుచుకున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ సత్యం రామలింగరాజుదని, అన్ని ఎకరాల్లో దాన్ని ఎలా నిర్మించాలో తేల్చాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న ఈ భూములపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ప్రస్తుతం 4 ట్రిలియన్ డాలర్స్గా ఉన్న భారత జీడీపీ రాబోయే 20 ఏళ్లలో 38 ట్రిలియన్ డాలర్స్కు చేరుకుంటుందని ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి త్వరలోనే శుభవార్త వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జీవోలు 118/76 ప్రకారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 44 కాలనీల లబ్దిదారులకు మంత్రులు పొన్నం, అజారుద్దీన్తో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్ల క్రమబద్దీకరణ పత్రాలను అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ప్రైవేటు అవకాశాలను అందుకోవాలంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పీకర్ ప్రసాదులు కోరారు. కోదాడ మెగా జాబ్ మేళాలో మంత్రి ఉత్తమ్తో కలిసి పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు వారు నియామక పత్రాలు అందజేశారు. రైతుల విద్యుత్ కష్టాలపై మాజీ మంత్రి కె తారక రామారావు, నిరంజన్ రెడ్డి నేతృత్వంలో వనపర్తి జిల్లాలోని పెబ్బేరులో బీఆర్ఎస్ ర్యాలీ నిర్వహించింది. రాష్ట్రంలో అరకొరా కరెంటుతో మోటార్లు కాలిపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పాత రోజుల నాటి కోతలను మళ్లీ తెచ్చారంటూ విమర్శించారు. హైదరాబాద్లోని ఉప్పల్, ఎల్బీనగర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం వేళ స్కూళ్లు, కాలేజీలు ముగిసే సమయం కావడంతో రోడ్లపైకి వచ్చిన వాహనదారులు, విద్యార్థులు ఇక్కట్లు పడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సీఎస్ సంజయ్ జాజు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలు పర్యవేక్షిస్తూ నీటి ఎద్దడి నివారణకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం xhandle@aiarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

అని మనం ఆ గణాధిపతిని విఘ్నరాజుని పూజిస్తూ ఉంటాం కదా. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని కొలుస్తూ ఉంటాం. ఎన్ని సమస్యలతో సతమతం అవుతున్నా గణపతి విగ్రహం ముందు నిలబడి చేతులు జోడించగానే మన పెదాల్లో నవ్వు అలా పువ్వులా విచ్చుకుంటుంది. ఒత్తిడి ధూపంలా గాల్లో కలిసిపోతుంది. దీప ప్రజ్వలన తర్వాత విస్తరించే కాంతిలా భయాల చీకట్లన్నీ తొలగిపోతాయి. కారణం, ఆయన చిరునవ్వుల దేవుడు, చిన్నపిల్లల దేవుడు, ఉండ్రాళ్ళ దేవుడు, మనందరికీ ఇష్టమైన దేవుడు. జై బాలో గణేష్ మహారాజ్కి జై, గణపతి బప్ప మోర్య అని మనం ఆయన్ని తలుచుకుంటూ ఉంటాం కదా. గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్ ఆల్ ది లిసనర్స్, యు ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి ఇవాల్టి తెలంగాణలో తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ రాష్ట్రం అంతటా వినాయక నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. స్టే విత్ మీ.

వాతాపి గణపతిం భజే అని మనము ఆ విఘ్నరాజుని ఎంత కొలిసినా కానీ, ఆయన గురించి మనం ఎన్ని పాటలు పాడుకున్నా, ఎంత మనసారా ఆయన్ని ఆరాధించినా అస్సలు ఆ తనివి తీరదు కదా. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో భాద్రపద శుద్ధ చవితి రోజున ప్రారంభమై ఈ వేడుకలు 9 లేదా 11 రోజుల వరకు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరి తెలంగాణలో గణేష్ నవరాత్రి అంటే ఏముంటుంది బా, ఇచ్చి పడేసారు అన్నట్టుగా తెలంగాణలో నడుస్తున్నాయి ఈ గణేష్ ఉత్సవాలు. అండ్ గల్లీ గల్లీలలో మండపాలున్నాయి. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి గల్లీలో యువకులు, స్థానికులు అందరూ కలిసి ప్రత్యేకంగా గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ దీపాలతో, రంగురంగుల తోరణాలతో, అద్భుతమైన సెట్టింగ్స్తో మండపాలు కలకలలాడుతున్నాయి. సో ఇంత కలకలలాడుతున్న గణేష్ ఫెస్టివల్ ఈ హైదరాబాద్లో, ఈసారి చెప్పుకోదగ్గది గొప్ప విషయం ఏంటంటే ఎక్కువగా పర్యావరణం, ఎకో ఫ్రెండ్లీ వినాయకులు కనిపించడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

టేస్ట్ అనేది పోటా పోటీగా హైదరాబాద్లో చేస్తున్నారు. అండ్ విఘ్నేశ్వరుని నవరాత్రులు అనేది భక్తితో పాటు విజ్ఞానాన్ని సైతం పంచే విధంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి కాబట్టి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ భక్తి పారవశ్యంతో ప్రజలందరూ కూడా మట్టి వినాయకుల్ని తీసుకొచ్చి ఎంత ఎత్తు అయినా తీసుకురండి, అవన్నీ కూడా మట్టి వినాయకుల్ని పెడితే చాలా బాగుంటుంది. అండ్ ఈ పాట తర్వాత మనము హైదరాబాద్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్, గణేష్ ఉత్సవాలు అనగానే ఖైరతాబాద్ గుర్తొస్తుంది. అండ్ ఖైరతాబాద్ మహాగణపతి గురించి మనం మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

వినాయకుడి గురించి ఒకట రెండ తెలంగాణ రాష్ట్రం అంతా నగరం అంతా ముస్తాబైపోయింది, రాష్ట్రం అంతా ముస్తాబైపోయింది. అయితే ప్రతి ఏటా కూడా థీమ్ బేస్డ్ వినాయకులు రెడీ అవుతున్నాయి. పలు రూపాల్లో గణనాథుని విగ్రహాలు ఏర్పాటు చేసి అందరి మన్ననలు అందుకుంటున్నారు అన్ని ప్రాంతాల్లోని ప్రజలు. అండ్ ఊళ్ళల్లో నుంచి మొదలుపెట్టి బయట వరకు, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లోకి వరకు కూడా చాలామంది చాలా చాలా బాగా వినాయకులని డిజైన్ చేస్తున్నారు. అంటే ఎలుక చుట్టూ వినాయకుని చుట్టూ ఎలుక ప్రదక్షిణ చేస్తున్నట్టు కావచ్చు, లేకపోతే అష్టగణపతుల మండపము ప్రజల్ని బాగా ఆకట్టుకుంటుంది. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో థీమ్ బేస్

అని ఆ మహాగణపతిని గణనాథుని మనం కొలుస్తూ ఉంటాం. గణపతి దేవుణ్ణి వేదాలు కొల్చాయి, ఉపనిషత్తులు కీర్తించాయి, పురాణాలు ప్రస్తుతించాయి. బ్రహ్మజ్ఞానాన్ని, విష్ణుతత్వాన్ని, శివశక్తిని తనలో ఇముడ్చుకున్న త్రిమూర్తి అంశంగా చెప్తూ ఉంటారు. హృదయ నేత్రాలతో దర్శించుకోగలిగితే ఆ చిన్ని రూపం, ఆ వెనకాల విరాట్ స్వరూపమే మనకు కనిపిస్తుంది. పెద్ద పొట్టలో బ్రహ్మాండాలు దర్శనమిస్తాయి. ఏకదంతం అనేక ఉదాంతాలన్నింటినీ కూడా మనకు వివరిస్తూ ఉంటుంది కదా. ఒక్కో పురాణంలో ఒక్కో జన్మ వృత్తాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఒక్కో ఉపనిషత్తులో ఓ పేరుతో ఆయన్ని సంబోధిస్తూ ఉంటారు. మహాయుగాల్లో, యుగాల్లో, కైలాసంలో అయితే పార్వతమ్మ చేతి పసుపు బొమ్మగా, ఆశ్రమ వాటికలో అయితే ముని దంపతుల ముద్దు బిడ్డగా, అంతఃపురంలో అయితే వీరాది వీరుడిగా, రాచబిడ్డగా రకరకాల నేపథ్యాలతో జన్మించాడు మహాగణనాయకుడు, మహాగణపతి. ఆయా అవతారంలో లక్ష్యంగా ఆయన విజ్ఞాధిపతి హోదాలో అసుర సంతతిని అణచివేశాడు. జ్ఞానకారుడిగా సజ్జనులకు భక్తి వైరాగ్యాలను ప్రసాదించాడు. ఎన్ని జన్మలెత్తినా ఆది నుంచి ఆయనది ఒకే రూపం, గజముఖం, వక్రతుండం, గణపతి. విష్ణువులో మహావిష్ణువు, శివుడిలో పరమశివుడు, బ్రహ్మలో పరబ్రహ్మ. ఒక్క త్రిమూర్తులేనా సమస్త దేవతల్లో ఆయన అంశం గోచరించుకుంటుంది. అందుకే ఆయన్ని వక్రతుండ మహాకాయ, సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవే సర్వకార్యేషు సర్వదా అని గణనాథుణ్ణి ముందుగా మనం తలుచుకుంటూ ఉంటాం కదా. సో ఇవన్నింటినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఖైరతాబాద్ మహాగణపతిని వాళ్ళు తయారు చేయడం జరిగిందనమాట గణేష్ మండపంలో. సో ఖైరతాబాద్ మహాగణనాయకుణ్ణి చూడటానికి జై బోలో గణేష్ మహారాజుకి అంటూ, జై అంటూ ప్రతి సంవత్సరం సుమారు 10 రోజుల పాటు హైదరాబాద్ మహానగరం, ముఖ్యంగా ఈ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోతూ ఉంటాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు లక్షల సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ మహాగణనాయకుని దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అయితే ఖైరతాబాద్ వినాయకుడికి దశాబ్దాల చరిత్ర ఉంది. మరి అదేంటి తెలుసుకుందాం. స్టే విత్ మీ.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

వెల్ ఫ్రెండ్స్, ఖైరతాబాద్ మహాగణనాయకుడికి దాదాపు 7 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. 1954 నుంచి ఖైరతాబాద్లో గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఉద్యమకారుడు బాలగంగాధర్ తిలక్ ఆదర్శంగా హైదరాబాద్ నగరానికి చెందిన సింగరి శంకరయ్య గారు 1954 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఖైరతాబాద్లో ఒక్క అడుగుతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారట. అలా ఒక్కో అడుగు పెరుగుతూ పెరుగుతూ ప్రతి సంవత్సరం ఆ ఎత్తు సైతం 2026కి 69 అడుగులకు చేరింది. ఇది ఖైరతాబాద్ మహా వినాయకుని చరిత్ర. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, ఖైరతాబాద్ మహాఘన నాయకునికి 7 శతాబ్దాల చరిత్ర ఉంది. అయితే ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తులో ఉన్నాడు. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువయ్యాడు. అలాగే గణనాథుని విగ్రహం 3 తలలతో నిల్చున్న భంగిమలో ఉంటుంది. తలపై పడగ విప్పిన 5 సర్పాలు, మొత్తం 8 చేతులు ఉంటాయి. కుడివైపు చేతుల్లో పైనుంచి ఆయుధం సుదర్శన చక్రం, అభయహస్తం రుద్రాక్షమాల చూపుతూ ఉంటాయన్నమాట. ఇక విగ్రహం కింది భాగంలో ఎడమ చేతుల్లో పైనుంచి పద్మం, శంఖం, లడ్డు ఉంటాయి. దిగువ భాగంలో పూరి జగన్నాథస్వామి, ఎడమవైపు శ్రీ లలితా త్రిపుర సుందరి విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. ఇక గణనాథుని మండపానికి కుడివైపున ఉండే మండపంలో దాదాపుగా 25 అడుగుల ఎత్తులో శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామివారు, ఎడమవైపు శ్రీ గజ్జలమ్మ కొలువు తీరి ఉన్నారు. ఇక ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర గణేషునికి ఎంత క్రేజ్ ఉందో, గణేషుని లడ్డుకి కూడా అక్కడ చాలా క్రేజ్ ఉంది. సో విఘ్నాధిపతిగా తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడి పండుగ అంటే మామూలుగా ఉండదు. సో లడ్డు కూడా అంతే ఘనంగా ఉంటుంది అక్కడ. ప్రతి ఏడాది గణనాథుని కోసం భారీ లడ్డూని చేయిస్తూ ఉంటారు నిర్వాహకులు. 2021 వరకు తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి ఖైరతాబాద్ వినాయకుడి కోసం లడ్డూలు తీసుకొచ్చేవారట. ఈ లడ్డు అనేక సార్లు గిన్నెస్ బుక్లోకి కూడా చోటు దక్కించుకుంది. సో ఈ ఖైరతాబాద్ గణేషుణ్ణి అన్ని వినాయకులు, నగరం అంతా ఉన్న గణేషులన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఖైరతాబాద్ మహాగణపతిని పూజలు అందుకోవడం జరుగుతుంది. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ. దిస్ ఇస్ ఆల్ అబౌట్ తెలంగాణ టుడే.

0: FM Rainbow 101.9.
1: Good evening once again, all the listeners. You are tuned to Akashvani, Hyderabad FM Rainbow 101.9. ఎస్ సో రిమ్జిమ్ హైదరాబాద్ కి వెల్కమ్ చెప్పేస్తుంది మీ ఆర్జే డాక్టర్ దీపాని దానకవి. అండ్ హైదరాబాద్ నగరం అంతా కూడా శోభాయమానంగా రంగు రంగుల అలంకరణలతో పాటు మంచి పచ్చటి తోరణాలతో పాటు ప్రకృతి పండగనా ఇది, లేకపోతే ఇంకేం పండగ అన్నట్లుగా చాలా చాలా చక్కగా గణేష్ మండపాలన్నీ కూడా దీపాలతో అలా అలా అలల అలరారుతున్నాయి. సో ఈ హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికీ ఎన్నో వేల వినాయకులని ప్రతి గల్లీ గల్లీకి కొలువై ఉన్నాడు గణనాథుడు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులని పెట్టారు. మరి ఎక్కడ ఎలాంటి వినాయకులను పెట్టారు, దాని గురించి మనం మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright.
3: Vibrant Hyderabad
2: on FM Rainbow 101.9.

వెల్ ఫ్రెండ్స్, సో హైదరాబాద్ నగరం అంతా కలకలలాడుతుంది. ఇవాళ సిక్స్త్ డే ఆఫ్ వినాయక చవితి. సో నిన్న ఫిఫ్త్ డే అండ్ ఇవాళ సిక్స్త్ డే. సో కాబట్టి కొన్ని విగ్రహాలను అన్నిటిని కూడా ఇప్పుడు తరలిస్తున్నారు నిమజ్జనానికి. అండ్ పర్యావరణ హితంగా చాలామంది ఈ సంవత్సరం మాత్రం హాయిగా ఈ మట్టి వినాయకులనే పెట్టుకోవాలి అని చెప్పేసి కొంతమంది ఇస్తున్నారు, ఫ్రీగా డొనేట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజల్లోనే అవేర్నెస్ వచ్చి మట్టి వినాయకులని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పెద్ద పెద్ద వినాయకులు ఏవైతే ఉన్నాయో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి మనందరం అనుకుంటున్నాం. సో కాబట్టి ఇంకా వినాయకుడిని ఎంత భక్తి శ్రద్ధలతో అయితే మీరు తీసుకొచ్చి పూజలు చేస్తూ ఉంటారో, వినాయక నిమజ్జనం చేసేటప్పుడు కూడా వినాయకుడిని నీటిలోకి వదిలేటప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో వేస్తే బాగుంటుంది. అండ్ చిన్న చిన్న మట్టి విగ్రహాలు కావచ్చు, లేక ఇంకా ఏవైనా విగ్రహాలు కావచ్చు వినాయకునివి, వాటిని నీళ్ళల్లో ఉబ్బిసురుగా పారేయడం లాంటివి చేయొద్దు అని మనవించుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతోనే గణనాథుని ఎంత ఆప్యాయంగా మన ఇంటికి తీసుకొచ్చామో అంతే ఆప్యాయంగా గణనాథుని సాగనంపాలి అని కోరుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా ఇంకా కొన్ని చోట్ల నేను చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే మట్టి వినాయకుల్లోనే ఒక సీడ్ని పెట్టి కింద పాట్ని పెట్టి ఇస్తున్నారన్నమాట. అంటే మనం వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత ఆ మట్టి కుండలోనే అది కాస్త ఒక పెద్ద మంచి మొలక అయ్యే అవకాశం ఉందన్నమాట. అలా తొట్టిలో వినాయకుడిని పెట్టి కూడా ఇస్తున్నారు. అది చూడడానికి కూడా చాలా హ్యాపీని ఇస్తుంది, బికాస్ పర్యావరణాన్ని కాలుష్యం చేయకుండా మన భావితరాలకు మనం మంచిగా అందించాలి. బికాజ్ ఇప్పుడే క్యాన్సర్ కారకాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి, మనం తింటున్న ఆహార పదార్థాలు కావచ్చు, అలాగే మనం జీవిస్తున్న మన జీవన శైలి కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని అనారోగ్య పాలు చేయటానికి మాత్రమే ఎక్కువ పాలల్లో ఉన్నాయి. కాబట్టి అట్లీస్ట్ మన భావితరాల వాళ్ళకి మనం మంచి నీళ్ళని అందించాలి, మంచి పర్యావరణాన్ని అందించాలి, మంచి ఆక్సిజన్ని పిల్లలకి ఇవ్వాలి. అంటే మనం చిన్న బిడ్డలుగా ఉన్న పిల్లలకి మనమే ఇంట్లోకి బంకమట్టిని తీసుకొచ్చి దానితోటి మట్టి వినాయకుడిని తయారు చేయడము, లేదా పసుపు ముద్దతోటి వినాయకుడిని తయారు చేయడము, లేదా కూరగాయలతో ఇన్స్టెంట్గా వినాయకుడిని తయారు చేయడము లాంటివి మన బిడ్డలకి మనం ఖచ్చితంగా నేర్పించాలి. అది మనం పాటించాలి కూడా, బికాస్ పర్యావరణాన్ని కాపాడటం అనేది మన గురుతర లక్ష్యం. మన భవిష్యత్ తరాలకి అట్లీస్ట్ కొద్ది గొప్ప ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం మన బిడ్డలకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ ఆల్వేస్ ఇస్ అండ్ నేను చెప్తూ ఉంటాను కదా, వినాయకుని మండపాలన్నీ కూడా ఇప్పుడు వెరైటీగా డెకరేట్ చేశారు. అండ్ మండపాలతో పాటు వినాయకుడిని కూడా వివిధ రకాలుగా డెకరేట్ చేశారు. అండ్ అట్లీస్ట్ కొన్ని చోట్లలో బాగానే వినాయకుడిని డెకరేట్ చేశారు, మంచి మంచి థీమ్స్ పెట్టారు. కానీ కొన్ని చోట్లలో మనం లైక్ అంటే సినిమా హీరోలని వాళ్ళు కంపేర్ చేసినట్లుగా వినాయకుడిని అలా తయారు చేస్తున్నారు. కొంచెం జాగ్రత్త వహించండి అలాంటి వాటిలలో, బికాజ్ ఆధ్యాత్మికమైన పండుగని అలా మీరు తప్పుదో పట్టించొద్దు అని మనవి చేసుకుంటున్నాను. అండ్ ఐ ఆల్వేస్ ఇస్ చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని మీ పెదవుల ద్వారా 10 మందికి పంచండి. విత్ దిస్ నోట్ యువర్ జాక్ అఫిషియలీ సైనింగ్ ఆఫ్ టుడే షో. సీ ఆల్ ఆన్ ఫ్రైడే విత్ ఆఫ్టర్నూన్ షో. అంటిల్ దెన్ డూ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమాయం. స్టే ట్యూన్డ్.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.